హృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమన ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముజ్జంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భా

ఐశ్వర్యదాయ నమః ఓం అమరేశాయ నమః ఓం వరస్మై జ్యోతిషే నమః ఓం హస్కరాయ నమః ఓం రవయే నమః ఓం నిత్యస్తుత్యాయ

0: விஷ்ணு எஃப்எம் 90.4
1: விசிருஜ்ய சர்வரத்னானி பிரியாயாஸ்ய வரங்கனாக ஐஸ்வர்யஞ்ச விஷாலாயாம் பிருதிவ்யாம் அபி துர்லபம் பிதரம் மாதரஞ்சைவ சம்மான்யாபி பிரசாத்யச அனுப்ரவ்ரஜிதோ ராமம் சுமித்ரா ஏன சுப்ரஜாக ஆனுகூல்யேன தர்மாத்மா தியக்வா சுகம் அனுத்தமம் அனுகச்சதி காகுத்சம் பிரதரம் பாலயன்வனே சிம்ஹஸ்கந்தோ மகாபாஹு மனஸ்வீ பிரியதர்ஷனஹ பித்ருவத் வர்த்ததே ராமே மாத்ருவன் மாத்ருவன்மாம் சமாச்சரன் ஹிரியமானாம் ததா வீரோ நதுமாம் வேதலக்ஷ்மணஹ ருத்ரோபசேவி லக்ஷ்மீவான் சிக்தோ ந பகுபாஷிதா ராஜபுத்திர பிரியஸ்ரேஷ்டஹ சதுருஷஸ்வசுரஸ்யமே. ஏ லக்ஷ்மணமூர்த்தி தன யொக்க ஐஸ்வர்யாண்ணி தன அந்தப்புராண்ணி தன பாரியனி கூட விடிச்சிபெட்டி ராமச்சந்திரமூர்த்தி தன தண்டி சீதம்மன தள்ளி அனி பாவிச்சி அக்கரலேனி அரண்யவாசாண்ணி ஸ்வீகரிஞ்சி ராமுண்ணி நன்னு விடிச்சிபெட்டி உண்டலேக அனுகமிச்சி மா வெண்ட வச்சி அந்த சுசுரூஷ சேசி பெத்தல எடல பக்திபாவம் கலிகினட்டுவண்டி வாடோ அட்டுவண்டி லக்ஷ்மணமூர்த்தினி மனசார நேனு குஷலமடிகானனி செப்பு. எந்தகண்டே ஒருவேளை லக்ஷ்மணமூர்த்தி பட்ல நேனு அன்ன மாட்டலு அதிகமுகா மாட்லாடானன்ன பாவன சேத லக்ஷ்மணுடு கேதப்பட்டாடேமோ. அந்துக்கனி ஆ மகானுபாவுடு லக்ஷ்மணமூர்த்தி மா வெண்ட வச்சினட்டுவண்டி காரணம் சேத நிஜங்கா தசரதுடே மரணிச்சினா கௌசல்ய தூரங்க உன்னா தசரதுடு பிரதிக்குன்னட்டு கௌசல்ய பக்கனுன்னட்டு ராமுடு பாவிச்சாடு. ஒரு தண்டி தள்ளி பக்கனுண்டே புத்திரிக்கு பெங்குண்டது. எந்தக்கட்டே ஆனக்கு கஷ்டம் வஸ்தே கொடுக்கி ముందు ఆ కష్టం తనదిగా భావించి తండ్రి ఆ కష్టం నుంచి కొడుకుని ఉద్ధరించే ప్రయత్నం చేస్తాడు. అలా భావించగలిగిన తండ్రి దూరమైనా లక్ష్మణమూర్తి మాత్రం తండ్రిలా వచ్చి నిలబడ్డాడు. అలా నిలబడిన లక్ష్మణమూర్తి ఉండగా నాకు అత్తమామలు లేరన్న లోటే లేదు. అటువంటి మహాత్ముడైన లక్ష్మణుణ్ణి కుశలమడిగానని చెప్పు అని ఇది మహామంత్రం అంటారు సుందరకాండలో. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవత్వత్సమారంభాత్మయత్న పరో భవేత్. నాయన రామచంద్రమూర్తి ఎందు ప్రయత్నమును కల్పించి తొందరగా నెలలో వచ్చి నన్ను మళ్ళీ వెనక్కి తీసుకెళ్లేటట్టుగా చెయ్యగలిగిన సమర్థత నీయందే ఉంది అని నేను నమ్ముతున్నాను హనుమ. కాబట్టి నువ్వు రాముడు వచ్చేటట్టు చెయ్యవలసింది అని తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభం త్రతుమర్హసి వీరత్వం పాతాలాదివ కౌశికీం. ఆ తల్లి తన చీర కొంగుకి ముడివేసుకున్నటువంటి ఆ చూడామణిని తీసి హనుమ యొక్క చేతిలో పెట్టి నాయనా ఇది పట్టుకెళ్ళి రామచంద్రమూర్తికి ఇయ్యి. మణిం దృష్ట్వా తు రామో వై త్రయాణాం సంస్మరిష్యతి వీరో జనన్య మమచ రాజ్ఞో దశరథస్య చ. ఈ మణిని చూడగానే రామచంద్రమూర్తికి ముగ్గురు గుర్తొస్తారు. ఎందుకో తెలుసా? ఒకనకొకప్పుడు సముద్రంలో ఉన్నటువంటి ఈ మణిని సముద్రుడు వరుణుడికి ఇచ్చాడు. వరుణుడు జనక మహారాజు గారికి ఇచ్చాడు. జనక మహారాజు గారు అత్యంత ప్రియ కుమార్తెని కాబట్టి నన్ను కన్యాదానం చేసేటప్పుడు ఆ మణిని పెట్టి అలంకరించి కన్యాదానం చేశారు. కాబట్టి ఆ కన్యాదానం చేసినప్పుడు

జనకుడు, మా అమ్మ, దశరథుడు, రాముడు, నేను కూడా ఉన్నాం. కాబట్టి వాళ్ళ ముగ్గురు కూడా రాముడికి జ్ఞాపకానికి వస్తారు. కాబట్టి ఈ మణిని పట్టుకెళ్ళి ఇయ్యి అని, తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమస్థాయ దుఃఖక్షయ కరోభవ. అందుకే సుందరకాండ అంత శక్తివంతమైంది ఈ ఘట్టం. ఇంత గొప్ప ఘట్టంగా చెప్తారు పెద్దలు. ఆవిడంది, నాయన నీవే ప్రమాణము, నా దుఃఖము క్షయమైపోయేటట్టుగా, మళ్ళీ నేను సుఖమును శాంతిని పొందేటట్టుగా నువ్వు తప్పకుండా ప్రయత్నము చేయవలసింది అనుమని అని భాష్మగద్గదయామాచి వాచామైథిలీ వాక్యమబ్రవీత్ హనుమన్ కుశలం భ్రూయాహ సహితౌ రామలక్ష్మణౌ. నాయన వృద్ధులైనటువంటి వాళ్ళందరినీ అడిగానని చెప్పు అని కంఠం గాద్గదికమై, ఇంతకాలానికి మహానుభావుడు వచ్చాడు, రామకథ చెప్పాడు, రామనామం చెప్పాడు, బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. నాయన ఒక్కరోజు ఉండవయ్యా ఇక్కడెక్కడైనా జాగ్రత్తగా రహస్య ప్రదేశంలో ఉండి మళ్ళీ రామకథ చెప్పవయ్యా అని అడుగుతుందమ్మ. అడిగితే ఆయన అన్నారు, సీతాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతత్మజ శిరస్యంజలి వాధాయా వాక్యం ఉత్తరమబ్రవీత్. ఆయన అన్నారు, అమ్మా మళ్ళీ అంజలి ఘటించి అంటారు, తల్లి నువ్వు ఏమి బెంగ పెట్టుకోకమ్మా, నేను వెళ్ళడమేమిటి రామలక్ష్మణుల్ని తీసుకొచ్చేస్తానమ్మా, కొన్ని కోట్ల వానరములు వచ్చేస్తాయి, ఈ వానరములన్నీ కలిసి రామలక్ష్మణులు ఈ లంకాపట్టణాన్నంతటిని దహించేస్తారు, లంక నాశనం అయిపోతుంది, అమ్మా నీకు రామచంద్రమూర్తితో పట్టాభిషేకం కలుగుతుంది, ఊరడిల్లమ్మా అన్నారు. సీతమ్మంది, ప్రయాణామేవ భూతానాం సాగరస్యస్య లంఘనే శక్తిస్వాద్వైనతేయస్య తవవా మరుతస్య వా. ముగ్గురికి మాత్రమే వేగం ఉందని నాకు తెలుసు, ఒకటి గరుత్మంతుడు, రెండు మారుతి నువ్వు, మూడు వాయుదేవుడు. తదస్మిన్ కార్య నిర్యోగే వీరేవం దురతిక్రమే కిం పశ్యసి సమాధానం తం హి కార్య విదాంబర. నేను నిన్ను ప్రశ్న వేస్తాను, నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించి నాకు చెప్పు. కామమస్య త్వమేవైక కార్యస్య పరిసాధనే పర్యాప్త పరవీరఘ్న యశస్యస్తే ఫలోదయ. నీవు నూర్యోజనముల సముద్రాన్ని గడచి వస్తావు నాకు తెలుసు, వచ్చి నువ్వొక్కడివే ఈ లంకాపట్టణాన్ని అంతటినీ పెకలించగలవు నాకు తెలుసు, రావణ సంహారం చెయ్యగలవు నాకు తెలుసు, నన్ను రాముడితో కలపగలవు నాకు తెలుసు, కానీ నరుడైన నా భర్త రాముడు, నరుడైన లక్ష్మణుడు, ఇంత శక్తి లేని మిగిలిన వానరములు, దక్షిణ తీరంలో అన్ని వానరాలు ఉండిపోయాయే, వాళ్ళు ఎలా వస్తారు, ఎలా నన్ను తీసుకెడతారు, కీర్తి నీకు దక్కుతుంది తప్ప నా భర్త వచ్చి రావణ సంహారం చేసి నన్ను విడిపించాడన్న కీర్తి నా భర్తకి దక్కి నా భర్త విజయ పతాకలతో అయోధ్య ప్రవేశం చేస్తే నాకు సంతోషం. నాయనా మరి మిగిలిన వానరాలు ఎలా వస్తాయి, వాళ్ళకి ఇంత శక్తి లేదు కదా అంది. అంటే ఏ వ్యక్తి అయినా ఏమంటాడంటే, నిజమేనమ్మా నేనైతే ఇవన్నీ చేసేయగలను అనుకో, కానీ మరి మిగిలిన వాళ్ళు రాలేరు, ఆ విషయం నేను ఆలోచిస్తానులే అమ్మా అనాలి. ఆయన అన్నారు, అమ్మా 10 ఏనుగుల బలం వాళ్ళు, 100 ఏనుగుల బలం వాళ్ళు, 1000 ఏనుగుల బలం వాళ్ళు, ఎంతంత బలమో కలిగిన వాళ్ళు, గాలిలో ఎగరగలిగిన వాళ్ళు, సముద్రాన్ని ఔపోసన పట్టగలిగిన వాళ్ళు, సుగ్రీవుడి దగ్గర లక్షల కోట్ల మంది ఉన్నారమ్మా, అవలీలగా ఎగిరి వచ్చి ఇక్కడ దూకేస్తారు రామలక్ష్మణులు తలుచుకుంటే ఇది పెద్ద లెక్క తల్లి. యుద్ధంలో అడ్డొస్తే యమధర్మరాజుని నిగ్రహించగలిగిన రాముడు సముద్రాన్ని దాటి రావడం పెద్ద కష్టం అనుకుంటున్నావా అమ్మా? అమ్మా నేను నీకు ఒక మాట చెప్పనా, మద్ది శిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌక సహ మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. అమ్మా సుగ్రీవ సన్నిధానంలో నాతో సమానులైన వారున్నారు, నాకన్నా అధికులైన వారున్నారు, నాకన్నా తక్కువ వాళ్ళు లేడమ్మా, నేనే ఆఖరివాణ్ణి. ఎందుకో తెలుసా, ఎవరైనా పట్టపురాణి దగ్గరికి పంపించేటప్పుడు అంతఃపురంలో అందరికన్నా పనికిమాలిన వాడిని పంపిస్తారు, రాముడు ఉంగరం ఇచ్చి నన్ను పంపించాడంటే నాకన్నా పనికిమాలిన వాడు ఎవరున్నాడమ్మా, నాతో సమానులున్నారు, నాకన్నా అధికులున్నారు, నేనే వచ్చానంటే మిగిలిన వాళ్ళు రాకపోవడం ఏమిటమ్మా, అందరూ వస్తారన్నారు. ఇది ఆయన వినయం. సుందరకాండలో ఆయన వినయంతో మహానుభావుడు అసలు లోకానికి వినయం అన్న మాటకి భాష్యం చెప్పారు. అందుకే ఎక్కడెక్కడ హనుమని సేవిస్తారో, ఎక్కడెక్కడ హనుమని ఆరాధిస్తారో, అక్కడక్కడ బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటత్వంచ ఇవన్నీ వినయము ఆయన వలన కలుగుతాయి. అంతటి మహానుభావుడు ఈ మాటలు చెప్పి, అమ్మా నేను బయలుదేరుతానమ్మా అన్నారు. అంటే మళ్ళీ తల్లి అంటుంది, వద్దు నాయన వెళ్ళిపోవద్దు, ఉండు ఉండి రామనామం చెప్పు, రామకథ చెప్పు, అది వింటే నా మనస్సు ఊరడిల్లి, ఎన్నాళ్ళకి విన్నాను రామకథ, ఎన్నాళ్ళకి విన్నాను రామనామం, వెళ్ళిపోతావా, వెళ్ళొద్దంటు. అమ్మా నేను వెళ్ళకపోతే ఎలా, మళ్ళీ తల్లింది మనశ్శిలాయాస్తిల కోగండ పార్శ్వే నివేశిత.

తయా ప్రణష్టే తిలకే తంకిల స్మర్తుమర్హసి. నాయన ఇది ఒక అభిజ్ఞానం చెప్పు. ఒకనకొకప్పుడు ఉపవనములలో విహరించి అలిసిపోయినటువంటి నేను ఒళ్ళు చెమట పట్టడం వల్ల నేను పెట్టుకున్నటువంటి బొట్టు చెమటతో కలిసి జారిపోయి మరుగున పడింది. అప్పుడు రాముడు అక్కడే ఉన్నటువంటి ఒక మనిషిలా అన్నదాన్ని తీసి అరగదీసి ఆ బొట్టు తీసి నా పాలభాగమునందు ఉంచాలి. కానీ బొట్టు పెట్టడం మానేసి బొట్టు పెడుతున్నాడనుకుని ఆవిడ ఇలా చూస్తుంటే ఆ వేలు తీసి బొట్టు పెట్టకుండా బుగ్గన చుక్క పెట్టాడు ఆయన. అదొక పరిహాసం, అదొక శృంగార చేష్ట, అదొక ప్రియపత్ని యొక్క మురిపానికి చేసిన చేష్టితం. ఇది నేను జ్ఞాపకం చేశానని చెప్పు. అంటే భర్తతో పంచుకున్న ఆ క్షణాల్ని మధురాతి మధురమైనటువంటి స్మృతులుగా బతుకుతున్నదాన్ని తప్ప నా బ్రతుకు ఇంకొక ఆశ లేదు. నేను ఇన్నాళ్ళు రాముడితో సమానంగా చూసుకున్నది ఏదైనా ఉంటే ఆ కేశభూషణ ఒక్కటే. ఎందుకో తెలుసా? ఈ కేశము పురుష వ్యామోహం. అటువంటి కేశభూషణాన్ని దీనికి నేను అలంకరించుకుంటే అది రాముడు సంతోషించాలని. అది నేను పెట్టుకున్నప్పుడు సంతోషించిన రాముడి చూపులు జ్ఞాపకం తెచ్చుకోవడానికి అది చూసుకునేదాన్ని. అది కూడా నీకు ఇచ్చేసాను. అంటే నా ప్రీతి రాముని ఎందే, రాముని ప్రీతియే నాకు సంతోషం, తప్ప నాకు ఇంకా ఏదీ కాదని చెప్పానని చెప్పు అని ఆ తల్లి బాధపడుతుంటే ఆయన మహానుభావుడు హనుమానారమ్మ, నువ్వు ఏమాత్రం బెంగ పెట్టుకోవద్దమ్మా, ప్రశాంతంగా హాయిగా సంతోషంగా ఉండు తల్లి. ఇమం ముహూర్తం దుఃఖానాం అంతం ద్రక్షసి భామిని. అమ్మా, ఈ క్షణంలో ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఏ మాట అంటున్నానో ఆ మాటతో నీ యొక్క దుఃఖమంతా పరిసమాప్తం అయిపోయింది. నన్ను నమ్ము, ఇక నువ్వు దుఃఖించవలసిన పని లేదు. అతి కొద్ది కాలంలో రాముడు లక్ష్మణ సహితుడై వచ్చేస్తారు. వచ్చేసి ఈ లంకా పట్టణాన్ని అంతటినీ తన బంగారు బాణములతో మెరుపులతో నశింపచేసి రావణ సంహారం చేసి నిన్ను స్వీకరించి సీతారామ పట్టాభిషేకం జరిగిపోతుందమ్మా కొద్ది రోజుల్లో. ఆ పట్టాభిషేకం జరుగుతుండగా మేమందరం చూస్తాం, ఎంతో సంతోషిస్తాం. కాబట్టి తల్లి నువ్వు బెంగ పెట్టుకోవద్దు, ఊరడిల్లు, నేను తొందరగా పెడితే వాళ్ళని తొందరగా తీసుకొస్తాను, కాబట్టి అమ్మా నన్ను ఆశీర్వదించమ్మా అన్నారు. ఇమంచ తీవ్రం మమ శోక వేగం రక్షోభిరేభి పరిభర్తృనంచ భూయాస్తు రామస్య గత సమీపం శివశ్చతే ధ్వాస్తు హరిప్రవీరా. నాయనా, నీ ప్రయాణము మంగళముగుగాక, నువ్వు సంతోషకరముగా నీ ప్రయాణమును నిర్వహించదుగాక. నా చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలు ఇంత బాధ పెడుతున్నారన్న మాట మాత్రం రాముడికి చెప్పడం మర్చిపోకని సరాజపుత్ర్యా ప్రతివేదితార్థః కపికృతార్థ ప్రహృష్టచేతాః అల్పావశేషం ప్రసమీక్ష కార్యం దిశయుదీచం మనసా జగామ. సీతమ్మ తల్లి తనని మంగళప్రదంగా నాయన నీ ప్రయాణం చెయ్యి అన్న మాట తల్లి ఆశీపూర్వకంగా పలికేటప్పటికే హనుమ పరమ సంతోషాన్ని పొంది, అమ్మయ్యా సీతమ్మ దుఃఖాన్ని దైన్యాన్ని విడిచిపెట్టేసింది, ఇప్పుడు ఊరడిల్లి నమ్మి ఉంది కాబట్టి, శాంతి పొందింది కాబట్టి రాముడు వచ్చేంత వరకు ప్రశాంత చిత్తంతో ఉంటుంది. రాముడు వచ్చేస్తాడు, రావణవధ అయిపోతుంది, సీతారామ పట్టాభిషేకం ఒక్క వారం రోజుల్లో పూర్తి చేసేస్తాం కాబట్టి అయిపోతుంది అని ఎంతో సంతోషంగా, ఇహ సీతారామ పట్టాభిషేకం అయిపోయిన తర్వాత నాకేం కావాలి కాబట్టి బయలుదేరుతాను, ఇంకొక్క పని మిగిలిపోయింది చిన్న పని, ఆ పని పూర్తి చేసేస్తే ఒక్క కాండ అనుకున్నారు. చాలా సంతోషించారు మహానుభావుడు. ఆయన బయలుదేరుతానని సంకల్పం చేసుకుని మహాసంతోషంతో పొంగిపోతూ ఉత్తర దిశగా బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. అక్కడ సీతమ్మ తల్లి హనుమ కూడా పరమ సంతోషంగా ఉన్నారన్న ఈ ఘట్టం దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. ఈ సందర్భంలో నేను మీకు ఒకటి మనవి చేయాలి. నువ్వు రోజు ఇలాగే చెప్తావు అనుకోకండి, నేను యథార్థమే చెప్తున్నాను. రేపు జయమంత్రం, అత్యద్భుతమైనటువంటి జయమంత్రాన్ని దేవాలయంలో అదే రాస్తారు, జయస్థితి బలోరామో లక్ష్మణశ్చ మహాబలః. అది చదివినా విన్నా కూడా జయం కలుగుతుందని. అంత గొప్ప జయమంత్రం రేపు ఉపన్యాసంలో వస్తుంది. రేపు హనుమ పూర్తిగా తన సందేశాన్ని కూడా ఇచ్చి లంకని దహించి సీతమ్మని దర్శించి తిరిగి వెడతారు.
ఆ వానరులందరూ శుభవార్త వింటారు. అంత గొప్ప ఘట్టాన్ని రేపు చెప్పి రేపటితో సుందరకాండ పూర్తవుతుంది. సుందరకాండ పూర్తయినప్పుడు ఒక శ్లోకంతో పూర్తి చేస్తారు. అందుకు పారాయణ చేస్తారు. సుందరకాండ పారాయణ చేయండి అని ఎందుకంటారంటే ఆ శ్లోకం కోసం వింటారు. తతోమయా వగ్విదధీన భాషిత, ఆ శ్లోకం కోసం. అందులో నేను శాంతినిచ్చాను అని చెప్పారు హనుమ. అది విన్న వాళ్ళందరికీ మనశ్శాంతి కలుగుతుంది అని. కాబట్టి రేపు మనందరం చక్కగా ఆ ఉపన్యాసం

ఉపన్యాసంతో సుందరకాండని పూర్తి చేసుకుందాం. ఈ సందర్భంలో నేను ఒకటి మనవి చేస్తాను మీకు. హరిప్రసాద్ గారు మీతో చెప్పి ఉన్నారు, శృంగగిరి పీఠం డబ్బుల కోసం వ్యామోహపడే పీఠం కాదు అని. యథార్థం ఎందుకు వ్యామోహపడుతుంది? ఆ పీఠంలో ఎంత శక్తివంతమైన పీఠాధిపతులు అంటే, ఒక్కసారి గాలిలో ఇలా అంటే గణపతి వచ్చారు, తోరణ గణపతి. అంత శక్తివంతమైన పీఠం, కేవలం కాకరకాయలు తిని అష్టసిద్ధులు పొందినటువంటి పీఠాధిపతులు దానికి ఉన్నారు. ఒకనకొకప్పుడు ఆ ఉగ్రనరసింహభారతీ స్వామి గారు పీఠాధిపత్యంలో ఉన్నప్పుడు ఆయన మధురై వెడితే ఆలయంలో ఉన్న అర్చకులు, మీరు లోపలికి వచ్చి పూజ చేయకూడదు అమ్మవారిని, మీరు అలా దర్శనం చేసుకోండి, మేము పీఠం తరపున ఇక్కడ పూజ చేస్తా ఉన్నారు. ఆయన వెంటనే కొబ్బరి బొండం ఒకటి తీసుకురండి అని చేతిలో పట్టుకుని మంత్రాలు చదివారు. అమ్మవారిలో ఉన్న కళలన్నీ కొబ్బరి బొండంలోకి వెళ్ళిపోయి ఆయన దాన్ని పట్టుకెళ్ళిపోయి పీఠంలో పెట్టి విడిదిలో పెట్టి పూజ చేస్తున్నారు. అమ్మవారు వెలవెలపోయి విగ్రహం అంతా ఎండిపోయినట్టు అయిపోయింది. వాళ్ళకి అర్థమైంది, అమ్మవారిలో కళలన్నీ ఉగ్రనరసింహభారతీ స్వామి వారు తీసుకెళ్ళిపోయారు. అప్పుడు విడిదికి వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డారు, మరి పొరపాటు అయిపోయింది, అమ్మవారిలో మళ్ళీ ప్రతిష్ఠ చెయ్యండి అని. ఆయన మళ్ళీ కొబ్బరి బండం పట్టుకొచ్చి మంత్రం చదివారు. మళ్ళీ కొబ్బరి బండంలో ఉన్న కళలన్నీ అమ్మవారిలో ప్రవేశించాయి. జగత్తులను పరిపాలించగలిగినటువంటి మధుర మీనాక్షిలో ఉన్న కళలనే కొబ్బరి బండంలోకి తీసుకోగలిగిన వాళ్ళకి మనం ఇచ్చే డబ్బులు అవసరమా? మనం కృతార్థులం అవ్వడానికి మనం ఇవ్వాలి, కానీ మన రూపాయల కోసం పీఠాలున్నాయని మనం ఎప్పుడూ అనుకోకూడదు. సంకల్పం చేత తెల్లవారు లేస్తే గురు స్తోత్రంలో మీరు వింటున్నారు మహానుభావులు, వాళ్ళు ఈశ్వరుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ సంకల్పంతో ఈశ్వరానుగ్రహంతో ఏదైనా చెయ్యగలరు. శృంగగిరి పీఠానికి అసలు అంత వైభవాన్ని తీసుకొచ్చినటువంటి వారు ఏంటి, వేదాలకన్నిటికీ భాష్యం ఇచ్చినటువంటి వారు విద్యారణ్యస్వామి వారు. విద్యారణ్యస్వామి వారు ఒక్కసారి ప్రార్థన చేస్తే కురిసేసిందంటే బంగారం అంతాను, కానీ వచ్చే జన్మలో తీసుకో ఇప్పుడు ఇవ్వనంద అమ్మవారు. ఆయన వచ్చే జన్మలో ఉంది కాబట్టి సన్యాసించేశారు, సన్యాసం ఉత్తర జన్మ. అమ్మాయి ఇప్పుడు తీసుకోనా అన్నారు, తీసుకో అంది. సన్యాసి ఏం చేస్తా ఉంది, సనాతన ధర్మాన్ని రక్షించడానికి నేను ఒక సామ్రాజ్యాన్ని నిర్మిస్తానమ్మా అన్నారు. ఆయనే కర్ణాటక సింహాసనాన్ని, విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించి మొట్టమొదట అంతఃపురాలు సౌధాలు రాజ్య నిర్మాణం కోసం దానికి లక్ష్మీదేవి యొక్క కృపగా వచ్చిన ఐశ్వర్యాన్ని ఇచ్చినటువంటి వారు విద్యారణ్యస్వామి. అందుకని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అన్న బిరుదు విద్యారణ్యస్వామి వారిది. పరంపరాగతంగా అదే శంకరాచార్యుల వారిది పరంపరాగతంగా వస్తోంది కాబట్టి ఆ పీఠం మీద కూర్చున్న ఎవరికైనా కూడా కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అంటూ ఉంటారు. అటువంటి మహానుభావులు వాళ్ళు, వాళ్ళకి ఐశ్వర్యం లోటైందని కాదు, కానీ ఒక నియమం ఒకటి ఉంది లోకంలో, ఏమిటంటే రామకార్యంలో ప్రతి వాళ్ళని పాలు పంచుకునేటట్టుగా నువ్వు ప్రోత్సహించు అని. ఎందుచేత అంటే మీరు విన్నారు, రామకార్యంలో మాట సాయం చేస్తేనే కాలిపోయిన రెక్కలు వచ్చాయి. అటువంటిది రామకార్యంలో ఏదో ఒక ఉపకారం చేసి తీరాలి. ఏదో ఒక ఉపకారం అంటే నాకు తెలుసు, ఎందుకంటే నేను ఎన్నో కార్యక్రమాలు ఈశ్వరానుగ్రహంగా నాతో చేయించాడు, చేసిన వాడిని అహంకరించట్లేదు. చాలామందికి మొహమాటం ఎక్కడొస్తుందంటే, మనం అంత శక్తివంతులమా, మనం ఒక 116 ఇద్దామంటే ఆయన రోజు చదివే లిస్టులో 10,000, 15,000, 25,000, 100,000 ఉంటున్నాయి, నేను పట్టుకెళ్ళి 116 ఏమనిస్తాను, ఓ 11 రూపాయలు నేనేమనిస్తాను రామకార్యానికి. ఇంకొక వారం రోజుల్లో రామ పట్టాభిషేకం, నా చెయ్యి వేద్దామనున్నా ఎలా వెయ్యను అని బాధ ఉంటుంది. అందుకే మేము కాకినాడలో ఏం చేస్తామో తెలుసా అండి, అసలు ఎవరి దగ్గర డబ్బుచ్చుకు రసీది ఇవ్వం. ఒకే ఒక్కరోజు ఆ మహత్కార్యం జరగడానికి హుండీ పెడతాం, ఒక్కరోజే. ఇంకా 10 రోజులు ఆ హుండీ పెట్టరు, ఒకే ఒక్కరోజు, అది కూడా మహత్తరమైన రోజున పెడతాం. ఎందుకంటే వాళ్ళకి అది ఈశ్వరానుగ్రహాన్ని కల్పించాలి. నీ శక్తికి నువ్వే సాక్షి, రాముడు దాన్ని చూస్తాడు. మన రసీదులు ఎందుకు, మన అల్లరు ఎందుకు? అర్ధనా వేయగలిగిన వాడు అర్ధనా వేస్తాడు, 100 వేయగలిగిన వాడు 100 వేస్తాడు, 1,000 వేయగలిగిన వాడు 1,000 వేస్తాడు. ఒక్కొక్కసారి మా హుండీ తీసినప్పుడు 500 రూపాయల కట్టలు ఉన్న రోజులు ఉన్నాయి. ఏం హరి గోపాలకృష్ణ గారు, ఫారిన్ ఎక్స్చేంజ్ హుండీలో ఉన్నటువంటి రోజులు ఉన్నాయి, బంగారు కాసులు వేసిన వాళ్ళు ఉన్నారు. అవి ఆ కౌంటింగ్ కూడా మేము ఎక్కడో చెయ్యం, అది పర్టిక్యులర్ టైమింగ్స్ ఇస్తాం, ఈ టైం నుంచి ఈ టైం వరకే హుండీ ఉంటుంది. అయిపోయిన తర్వాత కార్యక్రమంతో ఏ సంబంధము లేకుండా సభలో ఉన్న వాళ్ళు ఎవరినో ఇలా చూసి, అయ్యా మీరు మీరు మీరు అని ఒక 6-7 మందిని నామినేట్ చేస్తాం. వాళ్లే ఆ రోజు రాత్రి ఈశ్వర పాదాల దగ్గరే లెక్క పెడతారు. లెక్క పెట్టి పీఠం యొక్క నిర్వాహకులు ఎవరుంటారో, మాకు దేవాలయ నిర్వాహకులు గోపాలకృష్ణ గారు, వారికి అందజేస్తాం.

వారికి ఇస్తారు. మరురాజు సభలో దాన్ని అనౌన్స్ చేస్తారు, ఇంత వచ్చింది నిన్న హిందీలో అని. దాన్ని ప్రతిజ్ఞ చేస్తారు, ఇందులో ప్రతి రూపాయి ఈశ్వరాని పాదముల దగ్గర ప్రతిజ్ఞ చేస్తున్నాను, నీ కార్యానికే ఖర్చు పెడతాను, అది చాలు అంతే. ఎవరు ఈశ్వరుడి డబ్బు వాడుకుంటారని అందులో, అటువంటి వారికి ఏం కావాలి, ఆయనకి ఎందుకు, ఆయనే బోల్డు పాపం మహానుభావుడు, పీఠానికి భక్తితో చేస్తున్నవారు కాబట్టి. రేపు నేను ఇది నమ్మిన వాణ్ణి, రామకార్యం మీద ఉపకారం చెయ్యాలి అనుకున్న వాళ్ళని ప్రోత్సహించి తీరాలి తప్ప ఎప్పుడూ నిరుత్సాహపడకూడదు. అందుకే రేపు సాయంకాలం 6 గంటల నుంచి రేపు సాయంకాలం నా ఉపన్యాసం అయిపోయిన తరువాత 15 నిమిషాలు 30 నిమిషాలు అంతే బాస్, నేను ఇక్కడే ఉంటాను రేపు ఉపన్యాసం అయిపోయాక. ఉపన్యాసం పూర్తయిపోయిన తర్వాత కొంతసేపటికి అది అలా ఎదురు చూస్తూ, ఇంకా మా అబ్బాయి వస్తాడండి, మా మేనల్లుడు వస్తాడండి ఉంచు ఉంచాం అంతే. ఆ తర్వాత మీరు వేసేది ఏమైనా ఉంటే అవి దేవాలయాల్లోకి వెడతాయి. రామకార్యంలోకి వెళ్ళేది అంటే పట్టాభిషేకానికి ఖర్చు కానీ, రేపు అన్నదానంలోకి కానీ ఈ ద్రవ్యాన్ని రామకార్యంలో వాడతారు. దానికి రేపు సాయంకాలం 6 గంటలకి ఒక ప్రత్యేకమైన హుండీ ఒకటి పెడతారు. ఎక్కడ పెడతారు ఆ హుండీ? శారదాదేవి దగ్గర పెట్టండి. శారదమ్మ ఎదురుగుండా విశాలంగా ఉంటుంది కాబట్టి ప్రాంగణం, వాళ్ళు క్యూలో నించున్నా తేలిగ్గా ఉంటుంది. శారదమ్మ ఎదురుగుండా వెంకటాచలంలో కడతారే అలా ఒక పెద్ద హుండీ కట్టించండి. అక్కడ ఒక వ్యక్తిని పెట్టండి, వాళ్ళు వచ్చి మీరు ఎవ్వరికీ చెప్పక్కర్లేదు, మీరు అర్ధనా వేస్తే వేయండి, పైసా వేస్తే వేయండి. మీరు ఒకవేళ అది కూడా వెయ్యగలిగిన శక్తి ఈశ్వరుడు మీకు ఇవ్వకపోతే శ్రీరామ అని రాసి ఒక కాగితం మీద అందులో వేయండి. మీరు ఎంత వేసినా రామచంద్రమూర్తి కార్యానికి. కానీ నేను అనుకుంటున్నాను రాముడు అలా ఎవరిని ఆ స్థితిలో ఇక్కడ ఉంచలేదు. రామనామము రాయిస్తాడు, ఎంతో కొంత ఇవ్వగలిగిన వాళ్ళమే కాబట్టి నా వాక్కు ఆ దోషంతో కూడుకున్నది అని మీరు అనుకోవద్దు. కాబట్టి ఎవరు ఎంత వెయ్యగలిగితే అంతా వెయ్యండి. రేపు రాత్రి మనం ఉపన్యాసం అయిపోయినటువంటి 1 నిమిషాలు ఉపన్యాసం అయిపోయిన తర్వాత 30 నిమిషాలు మాత్రమే ఆ హుండీ ఉండాలి హరిప్రసాద్ గారు. 30వ నిమిషం దాటిపోగానే దాన్ని క్లోజ్ చేసేసి మీ సమక్షంలో పెద్దలు తీసుకొచ్చి ఇక్కడ పెడితే మనం సభలోనే ఎవరో కొంతమంది నామినేట్ చేద్దాం. అసలు నాకు చాలా మంది తక్కువ పరిచయం, ఇక్కడ వ్యక్తిగతంగా పరిచయాలు నాకు ఇక్కడ చాలా తక్కువ. నేను ఉపన్యాసానికి వస్తాను, అయిపోతే మళ్ళీ నా విడిదికి వెళ్ళిపోతాను, నాకు పరిచయం ఏమి ఉంటుంది కాబట్టి నేను పక్షపాతంతో ఎవరిని పిలిచేది ఉండదు. అయినా నాకు అలాంటి వాటికి సుతారము, నేను ఇష్టపడను. ఎవరిని నామినేట్ చేద్దాం అనుకుంటే వాళ్ళని చేస్తాం. వాళ్ళకు ఒకవేళ కష్టం ఉంటే లెక్క పెట్టడంలో, వాళ్ళు అయ్యా నన్ను వద్దు ఇంకోరిని పెట్టండి అంటే ఇప్పుడు ఇంకోరికి ఇస్తాం. ఆడవారికి కూడా అవకాశం ఇద్దాం. ఇది వారు తరించాలి, వాళ్ళు వేసిందే. ఆడవాళ్ళల్లో కూడా ఎవరి వీధి నా చూపుడు వేలాగితే వాళ్ళకి అవకాశం కాబట్టి చక్కగా రేపటి రోజున మీ అందరూ కూడా ఆ ద్రవ్యాన్ని చూద్దాం అనుకున్న వాళ్ళు కూడా చూస్తారు. ఇలా ఓ తాడు కట్టేసి ఇక్కడే ఈ ఎదురుగుండానే పోసేసి, అంటే ఒక భద్రత ఉండాలి కాబట్టి అలా ఓ తాడు కట్టేసి కాస్త రక్షణ నిలబడి అందరూ చూసేవాళ్ళు కూడా చూడొచ్చు. హుండీ కింద పోసినప్పుడు చక్కగా లెక్క పెట్టి 33 రూపాయలు వస్తే 33 రూపాయలు, 370,000 వస్తే 370,000. ఎవరు రామకార్యంలో పాలు పంచుకుని కృతార్థులవుదాం. సంపూర్ణ రామాయణంలో ఇంత క్రతువులో ఇది మన భాగ్యం. జీవితంలో మనం చెయ్యగలిగింది చేద్దామనుకున్న తృప్తితో వెయ్యండి తప్ప నేను అన్నానని వెయ్యద్దు. మీకు చెప్పి నేను చెయ్యని వాణ్ణి కాను. నేను కూడా నాకు ఈశ్వరుడిచ్చిన దానికి లోటు లేకుండా నేను కూడా హుండీలో వేస్తాను, నన్ను నమ్మండి. మీ దగ్గర డబ్బులు ఇచ్చుకోవడానికి నేను చెప్పాననుకోవద్దు. నేను కూడా రేపు ఉపన్యాసానికి వస్తూనే హుండీలో వేసి ఉపన్యాస వేదిక మీదకి వస్తాను కాబట్టి రేపు అందరం రామకార్యంలో పాలు పంచుకుని సంతోషంగా ఒక్క కుటుంబ సభ్యులం. అది ఎంత రానివ్వండి, దానికి ఏం టార్గెట్లు లేవు. ఇంత రావాలి, ఇంత ఎండని ఏం లేదు, ఉండనే ఉంది పెద్ద పర్వతం కాబట్టి అందరం కూడా. అలానే పర్వతం ఉంది కదా, మనం ఎందుకు అనుకోకూడదు, మనం వేసేది మనం వెయ్యాలి, అప్పుడు మనం పర్వతం అవుతాం కాబట్టి వేసి చక్కగా కృతార్థులం అవుదాం. ఎందుకు రేపు నిర్ణయించానో తెలుసా అండి, సుందరకాండ రేపు పూర్తవుతోంది, జయమంత్రం వస్తోంది, పైగా శాంతి కలుగుతోందన్న మాటతో పూర్తవుతోంది. ఇంకా తర్వాత యుద్ధకాండ, మళ్ళీ పట్టాభిషేకమే. ఈ ద్రవ్యాన్ని బట్టి ఆయన ఈ పట్టాభిషేకానికి కావలసినటువంటి వాటికి వ్యయం చేసేటప్పుడు ఈ సొమ్ము వ్యయంగా ఇచ్చేస్తారు. ఇచ్చేసి పట్టాభిషేకం వేళటికి మనందరి ధనంతో రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం జరుగుతుంటే మేమందరం రామ కింకరులం, రామ బంట్లమని మనం పొంగిపోదాం. కాబట్టి రేపు చక్కా కార్యంలో పాలు పంచుకోండి, అందరూ అందులో కృతార్థుల గుదురుగాక. ఒక్క 11 మాటలు రామనామని చెప్పేద్దాం. కోరికొలిచిన

0: రామనామము రామనామము రమ్యమై రామనామము
1: సకల జీవులలోన విలిగే సాక్షిభూతము రామనామము
0: రమ్యమైనది రామనామం
1: ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయము శ్రీరామనామము
0: రామనామము రామనామము రమ్యమైనది రామనామము
1: రాకడయు పోకడయు.

0: FM 90.4.
1: ఒక మిశ్రమ హరిత ఎరువుతో భూములని సంపన్నం చేయడం. దశాబ్దాల తరబడి రసాయనిక ఎరువులని వాడిన రైతులు తమ భూముల నాణ్యత క్షీణించడాన్ని గమనించారు. ఎరువుల ధరలు పెరుగుతుండటంతో అనేక మంది రైతులు తమ భూములని సహజమైన పద్ధతిలో ఆరోగ్యంగా ఉత్పాదకంగా మార్చుకోవాలని ఆశిస్తున్నారు.
2: ఒకప్పటి రోజుల్లో పొలం పనుల్లో సహాయపడతాయని చాలా పశువులను పెంచేవాడిని, కాబట్టి పెద్ద మొత్తంలో ఎరువు లభించేది. కానీ పొలం కోసం ట్రాక్టర్ని కొన్న తర్వాత పశువుల్ని పెంచడం తగ్గించాను. రసాయనిక ఎరువుల మీద పూర్తిగా ఆధారపడ్డాను. ఎరువుల మీద ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చేది, కాబట్టి లాభం దక్కేది కాదు. ఒకప్పుడు పొలంలో నడుస్తుంటే మట్టి మెత్తగా అనిపించేది, ఇప్పుడు అదే మట్టి గట్టిపడిపోయింది. ఏం చెయ్యాలని 50 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్న మా నాన్నగారిని సంప్రదించాను. రసాయనిక ఎరువులను వాడాను కాబట్టి మట్టిలోని సూక్ష్మ జీవులు చనిపోయి మట్టి గట్టిపడిపోయిందన్నారాయన. రసాయనిక ఎరువులను వాడటం ఇంకా కొనసాగిస్తే నా దిగుబడి నశించడమే కాక భూసారం మరింత తగ్గిపోయింది.

0: అసలు వ్యవసాయాన్ని కొనసాగించలేకపోతానని కూడా అన్నారు.
1: దక్షిణ భారతదేశపు రైతుల నుంచి మనం నేర్చుకోబోతున్నట్లు మీ పొలం చుట్టూ చెట్లు పొదలని నాటవచ్చు.
0: విత్తనాలు నాటి అవి పెరిగిన తర్వాత చేర్చితే అది భూసారాన్ని పెంచడమే కాక మట్టిలోని మంచి సూక్ష్మ జీవాలను పెంచుతుంది కూడా. ఇలా నేను గత 3 ఏళ్ల నుంచి చేస్తున్నాను. ఇప్పుడు నా మట్టి మళ్లీ మెత్తగా మారింది. నాకు మంచి దిగుబడి దక్కుతూ లాభాలు వస్తున్నాయి. ఇలాంటి సేద్యాన్ని నేను ఆస్వాదిస్తున్నాను.
1: సూక్ష్మజీవులు పనిచేయడం వలన మట్టి గట్టితనం తగ్గి మట్టి రేణువుల మధ్య ఎడం పెరుగుతుంది కాబట్టి అందులో నీళ్లు ఎక్కువ నిలుస్తాయి. ఇంకా మరెన్నో లాభాలున్నాయి. మినుములు, నువ్వులు, అలసందలు, వేరుశెనగ, సోయాబీన్స్ వంటి కొన్ని హరిత ఎరువు మొక్కల వేళ్లల్లో జీవించే కొన్ని మేలు చేసే సూక్ష్మక్రిములు గాలిలోని నత్రజనిని గ్రహిస్తాయి. అవి ఈ నత్రజనిని మొక్కలు పీల్చుకోగలిగే రూపంలోకి మార్చుతాయి. హరిత ఎరువు పంటలు కలుపు మొక్కలని కూడా అణిచివేస్తాయి.
0: నేను కొబ్బరి, జామ తోటల్ని సేద్యం చేస్తున్నాను. కప్పుడు పంట లేకపోతే చెట్ల మధ్య కలుపు మొక్కలు బాగా పెరిగి నేను చెట్లకు ఉద్దేశించిన ఎరువుని, నీళ్లను తీసేసుకుంటాయి. నేనెప్పుడు హరిత ఎరువు పంటల్ని నాటి మట్టిలో చేర్చుతాను. అది కలుపు మొక్కల ఎదుగుదలను తగ్గించి పంటకు పోషణ.
1: హరిత ఎరువు పంటలు నేలని కప్పేస్తాయి కాబట్టి భారీ వర్షాల నుంచి, మండే ఎండల నుంచి దాన్ని కాపాడి కోతని అరికడతాయి. వాటి వేళ్లు మట్టి కణాలని పట్టి ఉంచి కదలనివ్వవు. మట్టికి జైవిక పదార్థాలను చేర్చి హరిత ఎరువు మట్టి పొందికను పెంపొందిస్తుంది. హరిత ఎరువు పంటలు తెగుళ్లు, వ్యాధుల జీవక్రమాన్ని ఛిద్రం చేస్తాయి.
0: నేను కూరగాయల సేద్యం చేస్తాను. నా వంగతోటకి వ్యాధి సోకితే పంటని మొత్తం కోసిన తర్వాత కూడా మట్టిలో వ్యాధి మిగిలి తర్వాతి పంట మీద దాడి చేస్తుంది. వేసిన పంటనే వేస్తే మొక్కలకు వ్యాధి సోకి దిగుబడి రాదు. దీన్ని అరికట్టి మట్టిని సంపన్నం చేయడానికి ప్రధాన పంట వేయడానికి ముందు హరిత ఎరువు పంటల్ని పెంచుతాను. కూరగాయల పంటనిచ్చే రోగకారకాలకు ఇవి నచ్చవు కాబట్టి ఆహారం లేక అవి చచ్చిపోతాయి. దాంతో నా ఎరువులు, తెగుళ్ల మందుల ఖర్చులు ఆదా అవుతాయి.
1: ఇప్పుడు హరిత ఎరువు పంటలని ఎలా నాటాలో చూద్దాం. ముందు మీ పొలాన్ని పైపైన దున్ని గడ్డలను చిదిమి మట్టిని మెత్తబరచడానికి నొల్ల చేయాలి. అర హెక్టార్ కి వేర్వేరు రకాల పంటల విత్తనాలు 10 కిలోలు కావాలి. మీ వద్ద ఉన్న దాన్ని బట్టి హరిత ఎరువు పంట రకాన్ని, విత్తనాల మొత్తాన్ని సరిచేయవచ్చు. అర హెక్టారులో నాటడానికి భారతదేశంలోని రైతులు 2 కిలోల మిల్లెట్ లేదా జొన్న గాని, 2 కిలోల పప్పులు వంటివి, పెసలు లేక మినుములు గాని తీసుకుంటారు. ఇంకా 2 కిలోల నువ్వులు లేక సోయాబీన్స్ వంటి నూనె ధాన్యాలను తీసుకుంటారు. వీటికి 2 కిలోల జీలుగు లేక జనపనార వంటి హరిత ఎరువు పంటల విత్తనాలని కలుపుతారు. కొత్తిమీర, జీలకర్ర వంటి మసాలా దినుసుల విత్తనాలు 2 కిలోలు చేర్చుతారు. మట్టిలోకి చేర్చినప్పుడు ఈ 5 రకాల పంటలు నత్రజని, భాస్వరం, పొటాషియం ఇంకా అనేక సూక్ష్మ పోషకాలని సమకూర్చుతాయి. ఈ విత్తనాలన్నీ కలపాలి.
0: పప్పు ధాన్యాల హరిత ఎరువులకు సిరిధాన్యాల కన్నా ఎక్కువ నీళ్లు కావాలి. అందుకని ఒకే రకపు విత్తనం కన్నా నేను అనేక రకాల విత్తనాలు నాటుతాం. పైగా సిరిధాన్యాల్లో కాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పప్పు ధాన్యాల్లో జింక్, నూనె పుప్పుల్లో మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఇతర పంటల కన్నా హరిత ఎరువు పంటల్లో నత్రజని ఎక్కువ ఉంటుంది. మీ పరిస్థితిని బట్టి మీరు చవకైన విత్తనాలను వాడవచ్చు. అందుబాటులో ఉన్న విత్తనాలని ఎక్కువగాను, తక్కువ దొరికే విత్తనాలని తక్కువగాను వాడవచ్చు.
1: నాటే ముందు 1 లీటర్ గోమూత్రాన్ని 5 లీటర్ల నీళ్లలో కలిపి ఆ ద్రావణంలో విత్తనాలు అరగంట సేపు నానబెట్టాలి. విత్తనాల ద్వారా వ్యాపించే వ్యాధులని అదుపు చేసే శిలీంద్రనాశక లక్షణాలు గోమూత్రానికి ఉన్నాయి. శుద్ధి చేసిన విత్తనాలని ఇప్పుడు పొలంలో నాటాలి. కరువు ఏర్పడితే పొలానికి 1-2 సార్లు సాగునీరు పెట్టాలి. మొక్కలు 5 నుంచి 6 వారాలవి అయ్యాక వాటిని మట్టిలో పైపైన చేర్చి వారం రోజుల పాటు పుల్లనివ్వాలి. సూక్ష్మజీవుల సాయంతో ఈ మొక్కలు మీ ప్రధాన పంట కోసం పోషకాలని నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఇప్పుడు మీ పొలం సేద్యానికి సిద్ధంగా ఉంది. కొందరు రైతులు ఇతర ఆకులతో కూడా తమ పొలాలని సంపన్నం చేస్తారు. మీ పొలాన్ని జైవిక పదార్థాలు, పోషకాలతో సంపన్నం చేయడానికి పచ్చని ఆకులని, చెట్ల కింద రాలిపడిన ఆకులని చేర్చవచ్చు.
2: పొలం చుట్టూ చాలా చెట్లని పెంచాను. ప్రధాన పంట నాట్లు వేసే ముందు ఆ చెట్ల ఆకులని సేకరించి పొలంలో పరిచి దున్నుతాను. వారం రోజుల పాటు వాటిని కొళ్ళనిచ్చి అవి ఎరువుగా మారాక అప్పుడు ప్రధాన పంట నాట్లను వేస్తాను. దీనివల్ల పంట ఎదుగుదలకు అవసరమయ్యే పోషకాలు లభిస్తాయి. సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. దీంతో నాకు సమయం ఆదా అవుతుంది.
1: మీ పొలంలోనూ చుట్టూ తాను పూల మొక్కలను, పొదలను చేర్చితే అవి అదనపు లాభాలని అందిస్తాయి.

0: పొలం చుట్టూత పూల మొక్కలని పెంచుతాను. మట్టి సంపన్నమై దిగుబడి పెరుగుతుంది. పూలలోని తేనె నుంచి ఆహారాన్ని, పుప్పొడిని సేకరించడానికి తేనెటీగలు వస్తాయి. మొక్కలని పుష్ప పరాగ సంపర్కం జరుగుతాయి కాబట్టి నాకు మెరుగైన దిగుబడి లభిస్తుంది.
1: బంజరు భూములని మీరు సేద్య భూములుగా మార్చాలనుకుంటే హరిత ఎరువు విత్తనాలని 2 నుంచి 3 సార్లు నాటడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత 6 వారాల వయసున్న హరిత ఎరువు పంటల్ని మట్టిలోకి చేర్చాలి. ఇలా చేస్తే మట్టి గట్టిదనం తగ్గి సారవంతమై సేద్యానికి అనుకూలమవుతుంది. ఉప్పదనంతో బాగా దెబ్బతిన్న భూములని పునరుజ్జీవింపచేయడానికి కూడా ఈ పద్ధతి ఉపకరిస్తుంది.
2: పొలాన్ని దున్నిన తర్వాత వరి మొక్క, పెసలు, జిలుగు, ఆముదపు విత్తనాలని కలిపి నాటాను. నెల తర్వాత హరిత ఎరువును చేర్చాను. అప్పుడు పొలం చుట్టుపక్కల నుంచి పచ్చని ఆకులను సేకరించి పొలంలో పరిచి దున్నాను. వారం తర్వాత బాగా కుళ్లిన ఆవు పేడను వేసి మళ్లీ మట్టిని దున్నాను. ఇలా 2 సార్లు చేశాక కూరగాయ పంటలు పండించి మితమైన దిగుబడి పొందాను. అయితే హరిత ఎరువుని 1 కన్నా ఎక్కువ సార్లు నాటాకే తర్వాత వేసిన కూరగాయల పంటలు చక్కగా ఎదిగి మంచి దిగుబడి వచ్చింది. ఆవు పేడ దొరకకపోతే హరిత ఎరువు పంటల్ని మరో 2 సార్లు నాటి అప్పుడు పంటలు వేయడం మొదలు పెట్టవచ్చు.
1: మనం ఏం నేర్చుకున్నాం? హరిత ఎరువు పంటలని వాడి మీ భూమిని స్వస్థపరిచి దాని ఉత్పాదకతను పెంచ మట్టిలోకి చేర్చినప్పుడు వేర్వేరు పంటలు, చెట్ల ఆకులు వేర్వేరు స్థాయిల్లో సూక్ష్మ స్థూల పోషకాలని అందజేస్తాయి. ఇది జైవిక పదార్థాలని చేర్చి మేలు చేసే మట్టి సూక్ష్మజీవులని పెంచి భూసారాన్ని పెంచుతుంది. అర హెక్టారుకి సిరిధాన్యాలు, పప్పులు, నూనె గింజలు, హరిత ఎరువు పంటలు, మసాలా దినుసులు, విత్తనాలని 10 కిలోలు కలిపి వాడాలి. లీటర్ గోమూత్రాన్ని 5 లీటర్ల నీళ్లలో కలిపి 30 నిమిషాలు నానబెట్టాలి. శుద్ధి చేసిన విత్తనాలని నాటి 5 నుంచి 6 వారాల పాటు పెరగనివ్వాలి. పొలానికి 1-2 సార్లు సాగునీరు పెట్టాలి. తక్కువ వయసు హరిత ఎరువు మొక్కలని మట్టిలోకి చేర్చాలి. మీ పొలంలోనూ చుట్టూ తాను పెరిగిన పొదలు, చెట్ల ఆకులను కూడా చేర్చు. ప్రధాన పంట సేద్యానికి ముందు వారం రోజుల పాటు ఆకులను కుళ్ళనివ్వాలి. మీ పొలం ఆరోగ్యాన్ని, సారాన్ని పుంజుకున్న తర్వాత మీ కుటుంబాన్ని పోషించడానికి ఆరోగ్యవంతమైన పంటలను పండించవచ్చు.
0: ఆహారోత్పత్తిని పెంచడానికి మన భూములు, గాలి, నీళ్లను కలుషితం చేసే రసాయనిక ఎరువులను వాడటం ఆపేయాలి. బదులుగా హరిత ఎరువులను వాడాలి. ఇలా చేస్తే మన పర్యావరణానికి హాని జరగకుండా భూసారాన్ని పెంచవచ్చు. మనం ప్రకృతి వైపు తిరిగి మళ్లవలసిన సమయం వచ్చింది.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
2: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
1: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
3: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మన ఆరోగ్యమే మన సొంత ధనమని అంటారు, కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధ చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
4: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
5: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
4: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
5: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
4: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
5: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
4: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
5: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
4: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
5: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
4: ఫోన్ 0818-16-23-7796-23-7295.
6: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత

0: వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. క్లోమం, ప్యాంక్రియాస్ అనగానే మనకు చటుక్కున ఇన్సులిన్, క్లోమంలో ఆ ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గితే తలెత్తే మధుమేహం వంటివే గుర్తొస్తాయి. కానీ క్లోమానికి సంబంధించి అత్యంత ప్రమాదకరమైన సమస్య మరొకటి ఉందండి, అదే క్లోమం వాపు. దీన్నే ప్యాంక్రియాటైటిస్ అంటారు. ఇది ఉన్నట్టుండి ముంచుకు రావచ్చు, లేదు దీర్ఘకాలిక సమస్యగా తయారై వేధించను వచ్చు. కొంత అరుదే అయినా క్లోమంలో క్యాన్సర్ కూడా రావచ్చు. వీటన్నిటిలోనూ కేవలం తీవ్రమైన కడుపు నొప్పి వంటి లక్షణాలే కనబడుతుంటాయి. వీటిని వెంటనే గుర్తించి చికిత్స ఆరంభించకపోతే పెను ప్రమాదం ముంచుకు రావచ్చు. అందుకే వీటికి సంబంధించిన వివరాలను మీ ముందుకు తెస్తుంది రేడియో విష్ణు 90.4. ఒకవైపు చిన్న పేగు, మరోవైపు పెద్ద పేగు, ఇంకోవైపు ప్లీహం, ఇంకో పక్క జీర్ణాశయం, వీటన్నిటికి మధ్య పొట్టులో ఎక్కడో లోపలగా నక్కినట్టుగా ఉంటుంది క్లోమం. మన చూపుడు వేలులాగా చిన్నగానే ఉంటుంది, కానీ మన శరీరానికి సంబంధించినంత వరకు ఇది అత్యంత కీలకమైన అవయవం. ఇది రెండు రకాల పనులు చేస్తుంటుందండి. మొదటిది ఇన్సులిన్, గ్లూకోగాన్ వంటి ముఖ్యమైన హార్మోన్లను ఉత్పత్తి చేయడం. ఈ ప్రక్రియ అస్తవ్యస్తమైతే మధుమేహం వంటి సమస్యలు తలెత్తుతాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక క్లోమం చేసే రెండో పని, మనం తిన్న ఆహారంలోని కొవ్వులు, మాంసకృతులు వంటి బలవర్ధకమైన పదార్థాలను అరిగించుకునేందుకు అవసరమైన జీర్ణరసాలను ఉత్పత్తి చేయటం. ఈ జీర్ణరసాలు చాలా ప్రత్యేకమైనవి, శక్తివంతమైనవి. ఇవి క్లోమం నుంచి ఒక నాళం ద్వారా పేగుల్లోకి వచ్చి అప్పుడు క్రియాశీలమైన ఆహారం జీర్ణం కావడానికి దోహదం చేస్తాయి. కానీ సమస్య తలెత్తినప్పుడు ఇవి బయటకు రాకముందే క్లోమంలోనే క్రియాశీలమైపోయి చివరకు తమను ఉత్పత్తి చేసిన క్లోమ కణాలనే తినేయటం ఆరంభిస్తాయి. దీంతో క్లోమం వాచిపోయి విపరీతమైన కడుపు నొప్పితో పాటు తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. దీన్నే ప్యాంక్రియాటైటిస్ అంటారు. ఈ సమస్య ఉన్నట్టుండి ఆరంభం కావచ్చు. దీన్నే ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటారు, లేదు దీర్ఘకాలం బాధించే వ్యవహారంలా తయారవ్వచ్చు. దీన్ని క్రోనిక్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. కొన్నిసార్లు దాదాపు ఇదే లక్షణాలతో దీనిలో క్యాన్సర్ కూడా మొదలవ్వచ్చండో. చికిత్స ఆరంభించకపోతే అత్యంత ప్రమాదకరంగా ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన సమస్యలండి. సకాలంలో గుర్తించి చికిత్స ఆరంభించకపోతే అత్యంత ప్రమాదకరంగా కూడా పరిగణించవచ్చు. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ గురించి తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.

0: Vinayaka Multispeciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MS OBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachand MD Interventional Pulmonologist Emergency Critical Care Team,
2: Dr. P. Praveen MS Orthopedics, Dr. Machavarupu Mahesh MBBS DNB MS Neurosurgery Brain and Spine Surgeon, Dr. N. Madhuri MBBS MS MCH Surgical Oncology FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multispeciality Hospital, JP Road, Bhimavaram.
3: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. పొట్టులో భరించరానంత తీవ్రమైన నొప్పితో హఠాత్తుగా మొదలయ్యే ప్రమాదకరమైన సమస్య ఎక్యూట్ ప్రాంకియాటైటిస్. ఈ నొప్పి మొదలైందంటే అస్సలాగదండి, సాధారణ మందులకేమో లొంగదు. పైగా ఎంత తీవ్రంగా ఉంటుందంటే వెనక వీపులోకి కూడా తన్నుతూ ఉంటుంది. ఏదైనా ఆహారం తీసుకుంటే ఇంకా పెరిగిపోతుంది. నొప్పి తీవ్రతకి చెమటలు కూడా పట్టేస్తాయి. కొన్నిసార్లు షాక్లోకి వెళ్ళిపోతారు. అందుకే దీన్ని గుండెపోటుగా పొరబడే సందర్భాలు ఎక్కువే. దీంతోపాటు వికారం, వాంతులు, అలసట వంటివి ఉంటాయి. ఈ దశలో దీన్ని గుర్తించకపోతే చాలా ప్రమాదమంది. ఇక ఎక్యూట్ ప్రాంక్రియాటైటిస్కి కారణాలైతే తెలుసుకుందామండి. పసరతిత్తి అనగా గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడితే అవి కొన్నిసార్లు పైత్యరస నాళం గుండా కిందకి జారి ఈ క్లోమా నాళానికి అడ్డుపడచ్చు. దీంతో క్లోమంలో తయారైన జీర్ణరసాలు బయటకు వచ్చే మార్గం లేక క్లోమం చికాకుకు గురై వాచిపోయి నొప్పితో సమస్య అయితే ఆరంభమవుతుంది. దీన్ని బిలియరీ ప్యాంక్రటైటిస్ అంటారు. ఇటీవలి కాలంలో పసరతిత్తుల్లో రాళ్ల సమస్య బాగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ క్లోమం వాపు సమస్య కూడా ఎక్కువ అవుతుందండి. మద్యం కాలేయాన్నే కాదు క్లోమాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి మద్యం అతిగా తీసుకునే వారికి ఈ ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ముప్పు పొంచి ఉంటుంది. మన రక్తంలో ట్రైగ్లిజరాయిడ్లు ఎక్కువగా ఉన్నా ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. కాబట్టి రక్తంలో కొలెస్ట్రాల్తో పాటు ట్రైగ్లిజరాయిడ్ల పైన కూడా శ్రద్ధ పెట్టాల్సి

ఉంటుంది. వీటి స్థాయి పెరగకుండా ఉండేందుకు కొవ్వు, మాంసం, నెయ్యి వంటివి అధికంగా తినకుండా ఉండటం ముఖ్యం. రకరకాల వైరస్ సంబంధ వ్యాధులు కూడా క్లోమం వాపు తెచ్చిపెట్టచ్చు. అలాగే కొన్ని రకాల మందులు పారాథైరాయిడ్ సమస్యల వంటివి ప్యాంక్రియోటైటిస్ కు దారితీయచ్చు. పుట్టుకతోనే క్లోమనాలం, పైత్యరసనాళాలు కలిసే చోట లోపాలు గల వారికి ఎక్యూట్ ప్యాంక్రియోటైటిస్ అయితే రావచ్చండి. పేగుల్లో అవరోధాలు, కిడ్నీల్లో రాళ్ళ వంటి సమస్యలకు దాదాపు ఇలాంటి లక్షణాలే ఉంటాయి. కాబట్టి కడుపు నొప్పి వంటివి కనబడుతున్నప్పుడు ప్యాంక్రియోటైటిస్ ను అనుమానించడం ముఖ్యం. లేకపోతే జాప్యం జరిగిన కొద్దీ క్లోమం మొత్తం దెబ్బతినిపోతుంది. అంతేకాదండి, చుట్టూ నీరు చేరి ఇన్ఫెక్షన్ మొదలై చుట్టుపక్కల అవయవాలు దెబ్బతింటాయి. క్లోమం వాపు తీవ్రంగా వస్తే కొందరిలో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు కూడా ప్రభావితమవుతాయి. ఒంట్లో నీరు, స్రావాలు అస్తవ్యస్తమై ఊపిరితిత్తుల్లో నీళ్లు చేరి శ్వాసేమో కష్టమైపోతుంది. ప్యాంక్రియాసిస్ లోని ఈ జీర్ణరసాలు బయటపడి చుట్టుపక్కల ఉండే రక్తనాళాలను తినేయటం, నీరు పెరిగి పేగులు కదలలేని పరిస్థితి తలెత్తడం వంటి రకరకాల ఇబ్బందులైతే ఉంటాయి. అందుకే ఎక్యూట్ ప్యాంక్రియోటైటిస్ చాలా ప్రమాదకరమైన సమస్య. ఇన్ఫెక్షన్ పెరిగి ఇన్ఫెక్టెడ్ ప్యాంక్రియోటైటిస్, నెక్రోసిస్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీయచ్చు. కాబట్టి ప్యాంక్రియోటైటిస్ ను వెంటనే గుర్తించి చికిత్స ఆరంభిస్తే దీని మూలంగా సంభవించే అనర్థాల నుంచి అయితే తప్పించుకోవచ్చండి. ఓకే లిసనర్స్, మరి ఎక్యూట్ ప్యాంక్రియోటైటిస్ గురించి మరి వాటి కారణాల గురించి అయితే తెలుసుకున్నాం కదండి. మరి ఇప్పుడు ఎక్యూట్ ప్యాంక్రియోటైటిస్ కి చికిత్స ఏంటో తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి విని అందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికి కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. రక్తంలో కాల్షియం, కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్లు, అల్బుమిన్, తెల్ల రక్త కణాలు వంటివన్నీ పరీక్షిస్తారు. పొట్టుకు అల్ట్రాసౌండ్ పరీక్ష చేస్తే క్లోమం వాచి ఉందా, దానిలో రాళ్లున్నాయా తదితర వివరాలైతే తెలుస్తాయండి. అనుమానం బలంగా ఉంటే సిటీ స్కాన్ కూడా చేస్తారు. ఈ సమాచారంతో రాన్సెన్స్ స్కోర్, అపాచీ స్కోర్ వంటి వాటి ఆధారంగా సమస్య తీవ్రతనైతే గుర్తిస్తారు. స్కోర్ ఎక్కువగా ఉంటే తక్షణ చికిత్స అయితే తప్పనిసరి. మరి ప్యాంక్రియోటైటిస్ బాధితులకు వెంటనే ఉపశమన చికిత్స ఆరంభించడం చాలా అవసరం. 2-3 రోజుల పాటు పేగులకు పూర్తి విశ్రాంతి ఇవ్వాలి. కాబట్టి సెలైన్ బయట నుంచి పోషకాలు ఇస్తారు. కాస్త కోలుకున్న తర్వాత ముక్కు నుంచి నేరుగా చిన్న పేగులోకి గొట్టం పంపి దాని ద్వారా ఆహారం అయితే అందిస్తారు. దీనివల్ల పేగుల కదలికలు నిలిచిపోకుండా ఉంటాయి. పేగుల కదలికలు ఆగితే లోపల బ్యాక్టీరియా వృద్ధి చెంది ఆ ఇన్ఫెక్షన్ క్లోమాలోకి ప్రవేశించవచ్చు. ఇది మరింత ప్రమాదకరం. కాబట్టి గొట్టం ద్వారా ఆహారం ఇస్తే ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం తక్కువ. ఒకవైపు రోగికి ఇలాంటి సపర్యలు చేస్తూనే క్లోమం వాపునకు కారణమేమిటో అన్వేషిస్తారండి. రాళ్ళు అడ్డుపడి సమస్య తలెత్తితే వెంటనే ఎండోస్కోపీ ద్వారా రాళ్ళను తొలగిస్తారు. దీంతో క్లోమం క్రమేపీ కుదుట పడుతుంది, కనీసం సమస్య ముదరకుండా అయినా ఆగుతుంది. ప్యాంక్రియోటైటిస్ లో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది, కాబట్టి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. కిడ్నీ వైఫల్యం కూడా తలెత్తచ్చు. శ్వాస ఇబ్బంది రాకుండా చూడటం, ఇతరత్ర ఏ అవయవం దెబ్బతింటున్నా వెంటనే గుర్తించి దీన్ని చెక్కదిద్దడం, అవసరమైతే ఐసీయూలో ఉంచి మెరుగయ్యేలా చూడటం వంటి ఉపశమన చికిత్సలైతే చేస్తారు. ఈ తీవ్ర దశ వారం 10 రోజుల పాటు ఉండొచ్చు, కొందరిలో 4 రోజుల వరకు కొనసాగచ్చు. ఎప్పటికప్పుడు అందించే చికిత్సతో రోగి క్రమేపీ కోలుకుంటారు. ఈ తీవ్ర దశ దాటిన తర్వాత లోపల ఇన్ఫెక్షన్ వంటివి ఉంటే సర్జరీ చేసి ఆ భాగాలను తొలగించడం, నీటితిత్తులు ఏర్పడితే వాటిని తొలగించడం, రాళ్ళ వల్ల వస్తే మళ్ళీ రాళ్ళు రాకుండా

లాప్రోస్కోపీ పద్ధతిలో మొత్తం పసరుతిత్తును తీసేయడం వంటి చికిత్సలు అయితే చాలా అవసరమండి. కొందరిలో క్లోమరసాలు రక్తనాళాలను తినేయటం వల్ల లోపల తీవ్ర రక్తస్రావం జరుగుతుంది. దీన్ని ఎక్యూట్ సివియర్ హెమరేజిక్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఇది మందులతో నియంత్రణలోకి రాకపోతే వెంటనే మొత్తం క్లోమాన్ని తొలగించాల్సి ఉంటుంది. క్లోమం బాగా చీము పట్టి క్షీణిస్తే లాప్రోస్కోపీ పద్ధతిలో సర్జరీ చేసి ఆ భాగాన్ని తొలగించాల్సి ఉంటుంది. మరీ ఎక్కువగా దెబ్బతింటే పొట్టు తెరిచి సర్జరీ చేయక తప్పదు. కొందరిలో ఆపరేషన్ తర్వాత కూడా నీరు చేయడం వంటివి జరగచ్చు. వీరికి సూది ద్వారా ద్రవాలను బయటకు తీస్తారు. ఇదంతా ఈ రంగంలో అనుభవం ఉన్న నిపుణులు సమన్వయంతో చేయాల్సిన చికిత్స కాబట్టి మంచి ఆసుపత్రిని ఎంచుకోవడం అయితే ముఖ్యమండి. ఓకే లిజనర్స్, విన్నారు కదా ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ చికిత్స గురించి అయితే తెలుసుకున్నాం. మరి దీంట్లో గమనించాల్సిన ముఖ్య విషయాల గురించి అయితే తెలుసుకుందామండి. మద్యం అలవాటు ఉన్న వారికి, పిత్తాశయంలో రాళ్ళున్న వారికి, ట్రైగ్లిసరాయిడ్లు ఎక్కువగా ఉన్నవారికి హఠాత్తుగా కడుపు నొప్పి వస్తే ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వచ్చిందేమో అని తప్పకుండా అనుమానించాలి. ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ చాలా ప్రమాదకరమైన సమస్య. ఇన్ఫెక్షన్ పెరిగి ప్రాణాంతక పరిస్థితులకు కూడా దారితీయచ్చు. కాబట్టి దాన్ని వెంటనే గుర్తించి చికిత్స ఆరంభించడం అత్యవసరమండి. ఓకే లిజనర్స్, విన్నారు కదా ఈరోజు మనం ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ గురించి, వాటి కారణాల గురించి, మరి ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ చికిత్స గురించి అయితే తెలుసుకున్నాం. మళ్ళీ తిరిగి రేపు ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవాలో క్రోనిక్ ప్యాంక్రియాటైటిస్ గురించి మరియు క్లోమంలో క్యాన్సర్ గురించి, దాని చికిత్స గురించి అయితే తెలుసుకుందామండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: बल्ला नी बल्ला नी बल्ला
1: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
3: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
2: మరి కరెంట్ బిల్లుకు
3: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
2: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
3: సరే.
4: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్ లోని రేడియో ధార్మికత పాఠం వింటారు.
1: ఏమిటర్రా ఎక్స్రే కాపీ పట్టుకుని ఏదో మాట్లాడుతున్నారు?
2: మామయ్య, అక్కయ్యకి కాలు నొప్పిగా ఉందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీయించమన్నారు. తీయించుకుంది. సాయంత్రం డాక్టర్ గారు దీన్ని చూసి కాలు నొప్పి ఎందువల్ల వచ్చిందో చెప్పి మందులు రాస్తారట. మావయ్య మావయ్య, ఈ ఎక్స్రే ఎలా తీస్తారో చెప్పవా?
1: చెప్తానర్రా, శ్రద్ధగా వినండి. కాంతి ఒక విద్యుత్ అయస్కాంత తరంగం. అందులో అనేక రకాలైన కిరణాలు ఉంటాయి. వీటిలో ఒక బలమైన తరంగపు కిరణాలే ఎక్స్రే కిరణాలు. ఇవి ఎక్స్రే ట్యూబ్ నుండి వెలువడతాయి. ఈ ఎక్స్రే కిరణాలు మన శరీరం గుండా చొచ్చుకుపోగలవు, కానీ ఎముకల వంటి గట్టి పదార్థాల ద్వారా చొచ్చుకుపోలేవు. అందుకే ఎముకలను ఫోటో తీయటానికి ఈ కిరణాలను వాడతారు. అలాగే ఎక్స్రే కిరణాల కన్నా బలమైన కిరణాలున్నాయి. అవేంటో తెలుసా?
2: తెలుసు మావయ్య, అవి ఆల్ఫా బీటా గామా కిరణాలు కదూ.
1: కరెక్ట్ గా చెప్పావమ్మా. అవును, ఇవి ఎలా వస్తాయో తెలుసా నీకు?
2: అక్క, నిన్నే ఎలా వస్తాయని అడుగుతున్నాడు మావయ్య. అదే ఆలోచిస్తున్నాను రా.
1: సరే, నేను చెప్తాను వినండి. మీరు ఎప్పుడైనా రాత్రిపూట ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు పక్కన బోర్డుల్ని, రోడ్డు మీద గుర్తుల్ని ఎప్పుడైనా చూసారా?
3: చూసాం మావయ్య.
4: మరైతే నువ్వు గమనించిన విషయం చెప్పు రాజా.
3: రోడ్డు పక్కన ఉండే బోర్డులపై ఊరి పేర్లు, హెచ్చరికలు, గుర్తులు ఉంటాయి మావయ్య.
1: ఆ బోర్డులు రాయటానికి కొన్ని ప్రత్యేక పదార్థాలను ఉపయోగిస్తారు. అందువల్ల లైటుకు ఆ పదార్థం ఉత్తేజితమై వాటి నుండి కాంతి బయటకు వెదజల్లబడి మనకు ఇంకా కాంతివంతంగా కనపడతాయి. అయితే కొన్ని పదార్థాలు కాంతి వాటిపై పడకపోయినా వాటంతట అవే కొన్ని బలమైన కిరణాలను విడుదల చేస్తాయి. ఈ విధంగా విడుదలైన కిరణాలే ఆల్ఫా గామా బీటా కిరణాలు.
2: మావయ్య, అలా ఎందుకు జరుగుతుంది?
1: ప్రకృతిలో కొన్ని పదార్థాలు స్థిరంగా ఉంటాయి, కొన్ని అస్థిరంగా ఉండి ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారుతూ ఉంటాయి. ఉదాహరణకి రేడియం అనే మూలకం అస్థిరమైంది. ఇది విచ్ఛిన్నం చెందుతూ, అంటే ఈ కిరణాలను విడుదల చేస్తూ రేడాన్గా మారుతుంది.
2: మావయ్య,

0: ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా జరుగుతుందని ఎలా తెలిసింది?
1: ఇలా జరుగుతుందని మొదట ఎవ్వరికీ తెలియదు. అనుకోకుండా జరిగిన సంఘటన మూలంగా ఇలా ఒకటి ఉంటుందని, ఇలా జరుగుతుందని తెలిసింది.
0: అదేలా, చాలా విచిత్రంగా ఉందే.
1: నిజమే, విచిత్రమే. ఒక ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త ఏహెచ్ బెక్వెరెల్ పరిశోధనల కోసం కొన్ని రకాల ఖనిజాలను ఒక బల్ల సరుగులో పెట్టారు. తర్వాత పని ఒత్తిడిలో కొంతకాలం ఆ ఖనిజాలను అసలు పట్టించుకోలేదు. అదే సొరుగులో ఉపయోగించని తాజా ఫోటోగ్రాఫిక్ ప్లేట్లు కూడా ఉన్నాయి. 1869లో ఒకరోజు బెక్వెరెల్ ఈ ఫోటోగ్రాఫిక్ ప్లేట్లలో ఒకదానిని ఉపయోగించినప్పుడు అది ఇంతకుముందు ఉపయోగించిన దానిలా మసకగా కనిపించింది. మిగిలిన ఫోటోగ్రాఫిక్ ప్లేట్ల విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ ఫోటోగ్రాఫిక్ ప్లేట్లన్నీ ఒక నల్లని పేపర్లో చుట్టిపెట్టి ఉన్నా ఇది ఎలా జరిగిందో బెక్వెరెల్కు అర్థం కాలేదు. ఊహించని ఈ మసకబారుకు కారణమేమిటని ఆలోచించి సొరుగులో ఉన్న ఖనిజాలే ఇందుకు కారణమై ఉండవచ్చని నిర్ణయించాడు. ఇలా అనుకోకుండా కనుగొనబడిన ఖనిజాల యొక్క పిచ్ బ్లెండ్ ద్వారా కిరణాలు వెలువడటాన్నే రేడియో ధార్మికత అన్నారు.
0: మావయ్య, ఈ పదార్థాల గుండా కిరణాలు వెలువడ్డాయి అంటే ఆ పదార్థాలు అస్థిరమైనవనే కదూ అర్థం?
1: బాగా చెప్పావురా, కరెక్ట్.
0: మావయ్య, ఈ విధంగా కిరణాలు వెదజల్లే పదార్థాలు ఇంకా ఉన్నాయా?
1: అవునవును, ఉన్నాయి. మీకు మూలకాల ఆవర్తన పట్టిక తెలుసు కదా?
0: తెలుసు.
1: దానిలో 83 పరమాణు సంఖ్య గలవన్నీ ఇలాగే రేడియో ధార్మికతను ప్రదర్శిస్తాయని గుర్తించారు.
0: అవేమిటి? వాటిలోనే అలా ఎందుకు జరుగుతుంది మావయ్య?
1: భారమూలకాలలోని కేంద్రకంలో కేంద్రకంతో జరిగే మార్పుల వల్ల అవి నెమ్మది నెమ్మదిగా తరిగిపోతూ చివరికి స్థిరమైన లెడ్ అనే మూలకంతో స్థిరంగా ఉంటున్నట్లు గుర్తించారు.
0: మావయ్య, లెడ్నెసిజం అని కూడా అంటారు కదూ?
1: అవునరా, సరిగ్గా చెప్పావు. దీని పరమాణు సంఖ్య ఎంత ఉండొచ్చో చెప్పమ్మా.
0: ఏమో తెలియదు మావయ్య.
1: అయితే సీసం పరమాణు సంఖ్య 82. అంటే 82 వరకు పరమాణు సంఖ్య కలవి స్థిరమైనవి, 83 కన్నా పైనున్నవి అస్థిరమైనవి. అందుకే సీసం అనేది చాలా దృఢంగాను స్థిరంగానూ ఉంటుందన్నమాట.
0: మావయ్య, సీసంను దేనికి ఉపయోగిస్తారు?
1: రేడియో ధార్మికత వల్ల వెలువడే కిరణాలు చాలా ప్రమాదకరమైనవి. అందుకని ఈ రేడియో ధార్మికత ధర్మాలను తెలుసుకోవటానికి స్థిరమైన సీసాన్ని ఉపయోగిస్తారు.
0: రేడియో ధార్మికత వలన ఏమవుతుంది?
1: రేడియో ధార్మికత వల్ల నీవు చెప్పినట్లుగానే ఆల్ఫా, బీటా, గామా కిరణాలు వెలువడతాయన్నమాట. ఇవి చాలా బలమైన కిరణాలు. ముఖ్యంగా గామా కిరణాలు అన్నింటిలోకి చాలా శక్తివంతమైనవి. వీటికి మందమైన గోడల గుండా కూడా చొచ్చుకుపోగల సామర్థ్యం ఉంది. ఇవి ఏ విధమైన ప్రభావాలకు లోనుకావు. ఉదాహరణకి విద్యుత్తు, అయస్కాంత ప్రభావాలకు కూడా లోనుకావు. ఇవి కాంతివేగంతో సమానమైన వేగంతో ప్రయాణిస్తాయి.
0: మరి ఆల్ఫా బీటా కిరణాలు?
1: వాటి దగ్గరికే వస్తున్నాను. ఇవి గామా కిరణాల కన్నా తక్కువ బలమైనవి. చొచ్చుకుపోయే సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. అయస్కాంత విద్యుత్ ప్రభావానికి లోనవుతాయి. వీటి వేగం కాంతి వేగం కన్నా తక్కువ. ఆల్ఫా కిరణాలు హీలియం భారానికి సమానంగా ఉంటాయి. బీటా కిరణం తటస్థ ఎలక్ట్రాను భారానికి సమానంగా ఉంటాయి. గామా కిరణాలు మానవ శరీరం నుండి చొచ్చుకుపోయి ఆ కణాలను నాశనం చేయగలవు. అందుకే వీటిని క్యాన్సర్ కణాలను నాశనం చేయటానికి వాడతారు.
0: మావయ్య, రేడియో ధార్మిక పదార్థాలు ఈ కిరణాలను ఎంతకాలం వెదజల్లుతాయి?
1: రేడియో ధార్మిక పదార్థాలు ఆల్ఫా, బీటా, గామా కిరణాలను వెదజల్లుతూ ఒక మూలకం నుండి మరొక మూలకంగా మార్పు చెందుతూ ఉంటాయి. ఇలా వెదజల్లటాన్నే రేడియో ధార్మిక పరివర్తనం అంటారు.
0: అంటే మావయ్య, ఒక గామా కిరణాన్ని వెదజల్లితే అది మరొక మూలకంగా మారుతుంది, అంతే కదా?
1: అవును. ఇలా పరివర్తనం చెందటాన్ని ఒక వరుస క్రమంలో ఉంచి దానినే రేడియో ధార్మిక శ్రేణి అంటారు. పరివర్తనం చెందే భారమూలకాలను బట్టి 4 శ్రేణులుగా గుర్తించారు. యు శ్రేణి, ఏసీ శ్రేణి, థోరియం శ్రేణి, నెఫ్ట్యూన్ శ్రేణి.
0: ఇలా ఎంతసేపట్లో జరుగుతుంది మావయ్య?
1: ఇలా కిరణాలను వెదజల్లటాన్ని రేడియో ధార్మిక విఘటనం అంటారు. ఏదైనా ఒక రేడియో ధార్మిక పదార్థంతో ఒక క్షణకాలంలో జరిగే పరమాణువుల విఘటన

0: రేటు ఆ క్షణం వద్ద దానిలోని పరమాణువుల సంఖ్యకు అనులోమానుపాతంలో ఉంటుంది. దీనినే రేడియో ధార్మిక విఘటన నియమం అంటారు. ఇది ఎంతసేపు ఇలా జరుగుతుందో, దీన్ని తెలుసుకోవడం ఎలాగో చూద్దాం.
1: అన్ని పదార్థాలు ఒకేలా విఘటనమవుతాయా మావయ్యా?
0: కాదు కాదు, ఒక్కో పదార్థానికి ఒక్కో విధమైన జీవితకాలం ఉంటుంది. జీవితకాలం అంచనా వేయటానికి వాటి అర్ధజీవిత కాలంతో తెలుసుకుంటారు.
1: అర్ధజీవిత కాలం అంటే ఏమిటి మావయ్యా?
0: రేడియో ధార్మిక పదార్థ పరిమాణం పైన ఆధారపడే దాని విఘటనం ఉంటుంది. పదార్థం ఏదైనా ఎప్పటిదైనా కావచ్చు. ప్రస్తుతం అది ఎంత ఉంది, సగం విఘటనం కావటానికి ఎంత సమయం పడుతుంది అని అంచనా వేస్తారు. అందుకే పూర్తి జీవితకాలం చెప్పడం సాధ్యం కాదు.
1: మావయ్యా, ఇక్కడ నాకు అర్థం కాలేదు. పదార్థ జీవితం కాలం చెప్పవచ్చును కదా, ఎందుకు అర్ధ జీవిత కాలం చెప్తారు?
0: నువ్వు ఒక పదార్థం విఘటనం చెందుతుందని గుర్తించావనుకో,
1: సరే
0: అది ఎప్పటి నుండి విఘటనం చెందుతుంది చెప్పగలవా?
1: చెప్పలేను.
0: ఎంతకాలం విఘటనం చెందుతుందో చెప్పగలవా?
1: లేదు.
0: సరే, మరి కాస్త అర్థమయ్యేలా చెప్తాను. కొన్ని చింతగింజలు తీసుకుని రాండి.
1: మావయ్యా ఇదిగో తెచ్చాను.
0: వీటిని 10 నిమిషాలు ఆగి 2 భాగాలు చేసి ఒక భాగాన్ని పక్కన పెట్టండి.
1: మావయ్యా ఇదిగో చేశాము.
0: రాజా, ఇప్పుడు మరో 10 నిమిషాలు ఆగి మరోసారి ఒక భాగాన్ని 2 సమాన భాగాలు చేయండి.
1: చేశాం మావయ్యా.
0: ఇలా ఒక సగభాగాన్ని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి చేస్తూ పోతే విఘటనను ఎలా లెక్కిస్తే సులువుగా ఉంటుందో మీరే ఆలోచించి చెప్పండి.
1: మావయ్యా, మీరు చెప్పినట్టు రేడియో ధార్మిక విఘటనను అర్ధ జీవిత కాలంతో చెప్పడమే సరైనది. మావయ్యా, ఈ రేడియో ధార్మికత వలన ఏమైనా లాభాలు లేదా నష్టాలు ఉన్నాయా?
0: చాలా మంచి ప్రశ్న అడిగావురా రాజా. రేడియో ధార్మికత వలన వచ్చే కిరణాల ద్వారా బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులను చంపేయవచ్చు, వస్తువులను స్టెరిలైజ్ చేయవచ్చు, వ్యాధికి గురైన కణజాలాలను గుర్తించి వాటిని నాశనం చేయవచ్చు, భూమిలో పాతిపెట్టిన పైపుల లీకేజీ, అలాగే యంత్ర నిర్మాణంలోని అంతర్భాగాలలో ఏవైనా పగుళ్లు ఏర్పడినా కూడా గుర్తించవచ్చు. క్యాన్సర్లను నయం చేయటానికి రేడియోథెరపీ చేస్తారు. దీనికి గాను గామా కిరణాలను ఉపయోగిస్తారు. దీనిలాగే కార్బన్ డేటింగ్ కూడా చేస్తారు.
1: మావయ్యా, అంతా అర్థమైంది, కానీ ఈ కార్బన్ డేటింగ్ అంటే ఏంటి?
0: కార్బన్ మీకు తెలుసు కదా?
1: ఆ తెలుసు.
0: దాని పరమాణు సంఖ్య పరమాణు భారం C6 12. అవునా?
1: ఆ అవును మావయ్యా.
0: వాతావరణంలోని నైట్రోజన్ కాస్మిక కిరణాల వల్ల C6 14 గా మారుతుంది. ఇది అవిచ్ఛిన్నంగా జీవుల చేత గ్రహించబడుతుంది. జీవి బ్రతికున్నంత వరకు అలాగే గ్రహించబడుతూ ఉంటుంది. జీవి చనిపోయిన తర్వాత ఇది విఘటనం చెందుతూ ఉంటుంది. చనిపోయిన జీవిలో C6 12 మరియు C6 14 యొక్క నిష్పత్తిని కనుగొని C6 14 ఎంత విఘటనం చెందిందో దాని ప్రకారం మృతజీవిలోనున్న C6 14 సహాయంతో అది ఏ కాలంలో జీవించి ఉంది, చనిపోయి ఎంతకాలమైంది లాంటి విషయాలను తెలుసుకుంటారు. C6 14 అర్ధజీవిత కాలం 5730 సంవత్సరాలు.
1: మావయ్యా, నష్టాలు అన్నారు కదా, అవి కూడా చెప్పవా?
0: చెప్తాను, వినండి. రేడియో ధార్మిక పదార్థాల గుండా విఘటనము వల్ల విడుదలయ్యే కిరణాలు చాలా బలమైనవని చెప్పుకున్నారు, అవునా కదా? అవి మన శరీరంలోకి చొచ్చుకుపోయి చర్మ కణాలను నాశనం చేస్తాయి. పొరపాటున రేడియో ధార్మిక పదార్థాలు శరీరంలోకి చేరితే వాటి కిరణాల వల్ల క్యాన్సర్ వ్యాధి వస్తుంది. ఈ పదార్థాలను ఉపయోగించే వినాశనానికి దారితీసే అణుబాంబులు తయారు చేస్తున్నారు. హిరోషిమా నాగసాకిలపై వేసిన అణుబాంబులు విడుదల చేసినటువంటి రేడియో ధార్మికత ప్రభావం వల్ల ఇప్పటికీ అక్కడున్న ప్రజలు క్యాన్సర్ వ్యాధులకు గురవుతున్నారంటే మరి ఆలోచించండి.
1: అవును మావయ్యా, మొన్న August 6 నేను కూడా పేపర్లో చదివాను. మావయ్యా, రేడియో ధార్మిక పదార్థాలను మనం కూడా తయారు చేయవచ్చా?
0: వెరీ గుడ్, చాలా మంచి ప్రశ్న అడిగావు. 1934 మేడం ఐరిన్ క్యూరీ ఓలియట్ అనే ఆవిడ భర్త మిస్టర్ ఫెడ్రిక్ ఓలియట్లు తొలిసారిగా కృత్రిమ రేడియో ధార్మికతను ఆవిష్కరించారు. వాళ్ళు

0: అల్యూమినియాన్ని హీలియంతో తాడనం చేశారు.
1: అర్థం కాలేదు మావయ్య.
0: మీరు రేడియో ధార్మిక పదార్థములను తయారు చేయవచ్చా అని అడిగారు కదా, అదేవిధంగా ఈ ప్రశ్నలు అప్పుడు కూడా శాస్త్రవేత్తల మెదడు తొలిచేశాయి. ఆ సమయంలో మొదట చెప్పినట్టు అల్యూమినియం అనే లోహాన్ని హీలియం 2-4 ఆల్ఫా కణంతో తాడనం చేశారన్నమాట.
1: అలా చేస్తే ఏమవుతుంది మాయా?
0: అల్యూమినియం కాస్త రేడియో ధార్మికత గల ఫాస్ఫరస్ గా మారుతుంది. అల్యూమినియం పరమాణువు సంఖ్య, భారం, అలాగే ఆల్ఫా కణం యొక్క పరమాణువు సంఖ్య, భారం కూడా చెప్పాలి.
1: అల్యూమినియం పరమాణు సంఖ్య 13, భారం 27. ఆల్ఫా కణం హీలియంతో సమానం కాబట్టి పరమాణు సంఖ్య 2, పరమాణు భారం 4.
0: అవునా? అయితే అల్యూమినియం కాస్త ఆల్ఫా కణం కలపటం వల్ల P15-30గా మారుతుంది. అప్పుడు ఒక న్యూట్రాన్ శక్తి విడుదలవుతుంది.
1: ఇలా ఏర్పడినవి తిరిగి ఏ విధంగా మారుతాయి?
0: ఇదొక పాసిట్రాన్ విడుదల చేసి స్థిరమైన సిలికాన్ గా మారుతుంది. ఆల్ఫా కణాలనే కాకుండా ఇలా వెలువడిన ప్రోటానులను, న్యూట్రానులను తాడనం చేసి సుమారు 500 రకాల రేడియో ధార్మిక పదార్థాలను తయారు చేశారు.
1: వీటి వలన మనకు ఏమైనా ఉపయోగాలున్నాయా?
0: ఓ, ఎందుకు లేవు, చాలా ఉన్నాయి. మన శరీరంలోకి రేడియో ధార్మిక సోడియంను పంపి రక్తం గడ్డకట్టి ఉన్న ప్రాంతాలను గుర్తించవచ్చు. రేడియో ధార్మిక కోబాల్ట్ ఒక శక్తివంతమైన గామా కిరణ జనకం. దీనిని ఉపయోగించి క్యాన్సర్ కణాలను నిర్మూలించవచ్చు. థైరాయిడ్ గ్రంథి పనితీరును ఐసోటోపు అయోడిన్తో పరీక్షిస్తారు. రేడియో ఐసోటోపులతో యంత్ర భాగాల పనితీరు, అరుగుదలలను గుర్తిస్తారు. రేడియో ధార్మిక ఫాస్ఫరస్ను ఉపయోగించి నేలలో ఉపయోగించాల్సిన ఉత్తమమైనటువంటి ఎరువుల్ని గుర్తిస్తారు. రేడియో ధార్మిక డేటింగ్ ద్వారా శిలాజాలాల వయస్సును తెలుసుకోవచ్చు.
1: ఐసోటోపుల గురించి చెబుతున్నావు, అదేంటి? నాకు అర్థం కాలేదు.
0: రే, అదిగో అత్తయ్య పిలుస్తుంది, వీటి గురించి రేపు చెప్తానులే, వెళ్ళండి.
1: సరే మావయ్య.
2: మీరు ఇంతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్ లోని రేడియో ధార్మికత పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్ లోని ద్రావణీయత పాఠం వింటారు.
3: అమ్మా, ఏం చేస్తున్నావు? మంచి వాసన వస్తోంది. రేపు పండగ కదా, స్వీట్ చేస్తున్నానమ్మా.
4: ఆ ముక్కుల్లో అలా పొంగుతోంది, అదేంటమ్మా?
5: పంచదార పాకం పడుతున్నా కన్నా.
6: అదేరా తమ్ముడు, పంచదారని నీళ్లలో కలిపి వేడి చేస్తోంది. కొంతసేపటికి అది పాకం వస్తుంది. ఆ తర్వాత దానిలో పిండి వేసి కలిపి స్వీట్ తయారు చేస్తుంది కదమ్మా.
5: అవును లత.
4: పంచదార నీళ్లల్లో కలపడం, ఇదంతా వింటుంటే నాకు ద్రావణీయత గుర్తుకొస్తోంది. అమ్మా, నువ్వు మాకు ప్రామిస్ చేసావు ద్రావణీయత గురించి చెప్తానన్నావు, గుర్తుందా? అదేదో ఈరోజే చెప్పవా ప్లీజ్.
5: అలాగే నాన్న, తప్పకుండా చెప్తాను. ఈ పని అయిపోయాక చెప్తాను, సరేనా?
4: సరే అమ్మా.
5: సరే రాజు, ఏంటి ద్రావణీయత గురించి కదూ అడిగావు?
4: అవునమ్మా.
5: అయితే ముందుగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి నువ్వు సరైన సమాధానాలు చెప్పాలి, సరేనా?
4: అలాగే అమ్మా.
5: ఇందాక నువ్వు పంచదార నీళ్లలో కలపడం ఇదంతా వింటుంటే నాకు ద్రావణీయత గుర్తుకొస్తోందన్నావు, ఎందుకన్నావు?
4: అదా, నాకు పంచదార నీళ్లలో కలపడం అనగానే కిందటిసారి మనం చెప్పుకున్నామే పంచదార ద్రావణం గురించి, అది ఇంకా హైపోద్రావణీయత గురించి ఒక ప్రయోగం చేశామే, అది కూడా గుర్తుకొచ్చింది. అవే కాకుండా నేను ద్రావణీయత గురించి అడిగినప్పుడు మరోసారి చెప్తానన్నావు, అది కూడా గుర్తుకొచ్చింది.
5: వెరీ గుడ్. అసలు ద్రావణం అంటే ఏంటి?
6: రెండు గాని అంతకన్నా ఎక్కువ గాని పదార్థాలు అణు లేక అయానిక స్థాయిలో ఏర్పరిచే సజాతీయ మిశ్రమం.
5: కరెక్ట్. మరి ద్రావణి ద్రావితం అంటే ఏంటి చెప్పండి?
4: ద్రావణంలో ఎక్కువ పరిమాణంలో ఉండే ఘటకం ద్రావణి, తక్కువ పరిమాణంలో ఉండే ఘటకం ద్రావితం.
5: వెరీ గుడ్. సరే మరి ఇప్పుడు ఈ ప్రశ్నకి జవాబు లత చెప్తుంది. ఏం లత?
6: అలాగేనమ్మా, అడుగు.
5: ద్రావణీయత అంటే ఏంటి?
6: స్థిర ఉష్ణోగ్రత వద్ద 100 గ్రాముల ద్రావణిలో కరిగే ద్రావిత భారం.
5: వెరీ గుడ్. అక్కా తమ్ముడు ఇద్దరు బాగా చెప్పారు. ఇక ఇప్పుడు మనం ద్రావణీయతను గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం, సరేనా?

0: ద్రావణీయత అంటే ఏంటో మరొకసారి చెప్పుకుందాం. స్థిర ఉష్ణోగ్రత వద్ద 100 గ్రాముల ద్రావణిలో కరిగే ద్రావిత గరిష్ట పరిమాణమే ద్రావణీయత. ఒక ద్రావణంలో ద్రావిత పరిమాణం దాని ద్రావణీయత కంటే తక్కువ ఉంటే అది అసంతృప్త ద్రావణం, ద్రావణీయతకు సమానంగా ఉంటే సంతృప్త ద్రావణం, ద్రావణీయత కంటే ఎక్కువగా ఉంటే అది అతిసంతృప్త ద్రావణం. అవునా కాదా?
1: అవునమ్మా. అయితే అతిసంతృప్త ద్రావణం మటుకు అస్థిరమవ్వచ్చు, ఎందుకంటే దాన్ని వేడి చేస్తే సంతృప్తంగా మారొచ్చు.
2: అంటే ఇందాక అమ్మ పంచదార పాకం పట్టేటప్పుడు పంచదార అతిసంతృప్త ద్రావణాన్ని మరిగించినట్టు, అంతేగా?
1: అంతే. అలా చేయడం వల్ల పంచదార కరిగిపోయి మొదట అతిసంతృప్త ద్రావణం సంతృప్తంగా మారుతుంది, ఆ తర్వాత క్రమంగా చిక్కబడి పాకం వస్తుంది.
0: అవునర్రా, నాకిప్పుడు మిమ్మల్నిద్దరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందర్రా. శాస్త్రీయ విజ్ఞానం అన్నది మన నిత్య జీవితం నుండి రూపొందినదే అన్న పెద్దల మాట గుర్తుకొస్తోంది.
1: మన నిత్య జీవితం నుండి రూపొందించినది మాత్రమే కాదు, మన నిత్య జీవితంలో ఉపయోగపడేది కూడా.
0: చాలా బా చెప్పావు లత. ఇప్పుడు చిన్న ప్రశ్న, ద్రావణీయత అన్నది అన్ని పదార్థాలకు ఒక్కలాగే ఉంటుందా?
1: ఉండదమ్మా, ఎందుకంటే అది ద్రావణి ద్రావితాల స్వభావాన్ని బట్టి ఉంటుంది, ఇంకా ఉష్ణోగ్రతని బట్టి కూడా ఉంటుంది.
0: అంటే ద్రావణీయత అన్నది 2 ముఖ్యాంశాల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ద్రావణీయతను ప్రభావితం చేసే ఆ 2 ముఖ్యాంశాలు ఏంటంటే, 1 ద్రావణి ద్రావితాల స్వభావం, 2 ఉష్ణోగ్రత. ఇప్పుడు చిన్న ప్రయోగం చేద్దామా రాజు? అదిగో ఆ అల్మారులో ఉన్న 2 గాజు సీసాలు చెంచాలు ఇలా తీసురా, నేనీలోగా మిగిలినవన్నీ రెడీ చేస్తాను, సరేనా?
2: సరేనమ్మా.
0: లత, రాజు, మీరిద్దరూ చెరో గ్లాస్ తీసుకోండి, వాటిలో సగం వరకు నీరు పోయండి, సరేనా?
3: సరే అమ్మా.
0: లత, నువ్వేం చేస్తావంటే ముందు ఈ సోడియం క్లోరైడ్ అదే ఈ ఉప్పుని నీటిలో కలుపు. రాజు, నువ్వేం చేస్తావంటే నాఫ్థలీన్ అదే కలరా ఉండ పొడిని నీటిలో కలుపు. ఇప్పుడు చెప్పండి, మీరు కలిపిన పొడి నీళ్లలో కరిగిందా లేదా?
1: కరిగిందమ్మా.
2: నాఫ్థలీన్ పొడి అయితే కరగలేదమ్మా.
0: అంటే అన్ని ద్రావితాలు అన్ని ద్రావణులలో కరగవన్నమాట. ఇక్కడ మీరు తీసుకున్న ద్రావణి నీరు, ద్రావితాలు సోడియం క్లోరైడ్, నాఫ్థలీన్. సోడియం క్లోరైడు నీటిలో కరిగింది, కానీ నాఫ్థలీన్ నీటిలో కరగలేదు. ఇప్పుడు మళ్లీ ఇంకో ప్రయోగం చేద్దాం. రాజు, నువ్వు కిరోసిన్లో నాఫ్థలీన్ కలిపి చూడు. లత, నువ్వేం చేస్తావంటే నీటిలో ఈ కాపర్ సల్ఫేట్ అదే మైలుతుత్తం పొడిని కలిపి చూడు. కరిగాయా లేదా?
2: ఇందులో కరిగిందమ్మా.
1: ఇది కూడా కరిగిందమ్మా.
0: అంటే దీనికి కారణం అయానిక సమ్మేళనాలు ధ్రువత్వాన్ని అంటే పొలారిటీని చూపిస్తాయి, సమయోజనీయ సమ్మేళనాలు అధ్రువత్వాన్ని చూపిస్తాయి. ఒక ధ్రువ సమ్మేళనం ఇంకో ధ్రువ సమ్మేళనంతో కలిస్తే ద్రావణం ఏర్పడుతుంది, అలాగే ఒక అధ్రువ సమ్మేళనం ఇంకో అధ్రువ సమ్మేళనంతో కలిస్తే ద్రావణం ఏర్పడుతుంది. కానీ ఒక ధ్రువ సమ్మేళనం అధ్రువ సమ్మేళనంతో కలిసినా ఒక అధ్రువ సమ్మేళనం ధ్రువ సమ్మేళనంతో కలిసినా ద్రావణాలు ఏర్పడవు అదన్నమాట.
1: అంటే ధ్రువ ద్రావితాలు ధ్రువ ద్రావణులలోనూ అధ్రువ ద్రావితాలు అధ్రువ ద్రావణులలోనూ మాత్రమే కరుగుతాయన్నమాట.
0: కరెక్ట్. స్థిర ఉష్ణోగ్రత వద్ద 100 గ్రాముల ద్రావణిలో కరిగే ద్రావితం పరిమాణాన్ని ద్రావణీయత అంటాం. అయితే ఈ ద్రావణీయత ద్రావిత ద్రావణుల స్వభావం మీద ఆధారపడి ఉంటుందని ప్రయోగాల ద్వారా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కొన్ని సమ్మేళనాల ద్రావణీయతలు చెప్తా, నోట్ చేసుకోండి ఇద్దరు.
3: అలాగే అమ్మా.
0: కాల్షియం కార్బోనేట్ 0.0052, పొటాషియం పర్మాంగనేట్ 9, కాపర్ సల్ఫేట్ 31.6, సోడియం క్లోరైడ్ 36.3, పొటాషియం క్లోరైడ్ 37, అమోనియం క్లోరైడ్ 41.4, సోడియం థయోసల్ఫేట్ 84.7, సిల్వర్ నైట్రేట్ 300. మరి ద్రావణీయతను ప్రభావితం చేసే మరో ముఖ్యాంశం అదేంటో చెప్పులత.
1: ఉష్ణోగ్రత.
0: కరెక్ట్. ఇందాక పంచదార ద్రావణ

0: అన్నాన్ని వేడి చేస్తే దాని ద్రావణీయత పెరిగిందా లేదా?
1: పెరిగింది.
0: మరి ఇప్పుడు సోడియం క్లోరైడ్ ద్రావణీయత పెరుగుతుందో పెరగదో చూద్దామా? ముందుగా సోడియం క్లోరైడ్ అతిసంతృప్త ద్రావణాన్ని తయారు చేద్దాం. దీన్ని నెమ్మదిగా వేడి చేద్దాం. కొంచెంసేపు పరిశీలిద్దాం. ద్రావితం కరిగిందా?
1: లేదు.
0: అంటే దీని ద్రావణీయత ఉష్ణోగ్రత పెంచినా కూడా పెరగదన్నమాట. అంటే ఉష్ణోగ్రత ప్రభావం కూడా పదార్థాల్ని బట్టి మారుతుంది. ఇప్పుడు ఒక ముఖ్య విషయం శ్రద్ధగా వినండి. నీరు ద్రావణిగా కలిగి ఉండే ద్రావణాలను జలద్రావణాలు అంటాం. ఈ జలద్రావణాలు ద్రావణీయత మీద ఉష్ణోగ్రత ప్రభావాన్ని చూస్తే కొన్నిటిలో ద్రావణీయత అలాగే ఉంటుంది, కొన్నిటిలో పెరుగుతుంది, కొన్నింటిలో తగ్గుతుంది.
2: అమ్మా, వాటికి ఉదాహరణలు చెప్పవా?
0: ఓ అలాగే అమ్మా. ఉష్ణోగ్రతను పెంచినప్పుడు సోడియం నైట్రేట్ ద్రావణీయత పెరుగుతుంది. సోడియం క్లోరైడ్ ద్రావణీయతలో పెద్ద మార్పేమీ ఉండదు. సిరస్ సల్ఫేట్ ద్రావణీయత తగ్గుతుంది.
1: అమ్మా, మరి సోడాగ్యాస్ వంటి పదార్థాల ద్రావణీయత పెరుగుతుందా తగ్గుతుందా?
2: తగ్గుతుంది రాజు. వాటి మూతలు తీయగానే వాయువులు బయటికి పోతాయి. ఇక వేడి చేసే ప్రసక్తి ఏముంది?
0: సరే, స్థిర ఉష్ణోగ్రత వద్ద 100 గ్రాముల ద్రావణిలో కరిగే ద్రావిత గరిష్ట పరిమాణాన్ని ద్రావణీయత అంటాం. అయితే సాధారణంగా ఏదైనా ఒక ద్రావణంలో ఉండే ద్రావితపు పరిమాణాన్ని గాఢత అంటాం. గాఢత తెలిసిన ద్రావణాన్ని ప్రమాణ ద్రావణం అంటాం.
2: అమ్మా, ప్రమాణ ద్రావణాన్ని తయారు చేయడానికి ప్రత్యేకమైన పరికరాలు ఏమైనా ఉన్నాయా?
0: ప్రత్యేకమైన పరికరాలా? ప్రమాణ కుప్పే అంటే స్టాండర్డ్ ఫ్లాస్క్ అనే ప్రత్యేక పరికరాన్ని, సున్నితపు త్రాసుని ఉపయోగిస్తాం. అలాగే తూచేటప్పుడు పదార్థాన్ని వేయడానికి భారజాడి అంటే వేయింగ్ బాటిల్ని ఉపయోగిస్తాం.
1: అమ్మా, ఆ విధానం కూడా చెప్పవా?
0: సరే, ముందుగా వేయింగ్ బాటిల్ బరువు తూద్దాం. ఆ తర్వాత పదార్థాన్ని దానిలోకి వేసి మనకు ఎంత అవసరమో దాన్ని బట్టి అంత బరువు వరకు తూస్తాం. దాన్ని ప్రమాణ కుప్పెలో వేసి గరాటు సహాయంతో స్వేదన జలాన్ని జాగ్రత్తగా పోస్తాం. ప్రమాణ కుప్పెపైనున్న గుర్తు వరకు నీటిని, అదే స్వేదన జలాన్ని పోస్తాం. దాన్ని బాగా గిలకరిస్తే ప్రమాణ ద్రావణం తయారవుతుంది. 100 మిల్లీలీటర్ల ప్రమాణ కుప్పెలో ద్రావణాన్ని తయారు చేశామనుకోండి, 100 మిల్లీలీటర్ల ఘనపరిమాణం గల ద్రావణం తయారవుతుంది. దానిలో కలిపిన ద్రావితం 1 గ్రాముందనుకోండి, అప్పుడు ఆ ద్రావణం భారశాతం 1% అంటాం. ఈ భారశాతానికి ప్రమాణాల్లేవు.
1: అమ్మా, ఏ ద్రావణమైనా ఇంతేనా?
0: అవునమ్మా, భారశాతం కట్టే విధానం ఇదే. ఇప్పుడు నువ్వే చెప్పు, 10% సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని తయారు చేయాలంటే ఎలా తయారు చేస్తాం?
1: 10 గ్రాముల సోడియం క్లోరైడ్ను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగిస్తారు.
0: గుడ్. మరి 1 గ్రామ్ స్టార్చ్ ద్రావణాన్ని తయారు చేయాలంటే?
2: 1 గ్రామ్ స్టార్చ్ని 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగిస్తారు. అమ్మా, మరి ఘనపరిమాణ శాతం అంటే?
0: 100 మిల్లీలీటర్ల ద్రావణంలో ఉన్న ద్రావిత ఘనపరిమాణాన్ని ఘనపరిమాణ శాతం అంటాం. ఇక్కడ ద్రావితం ఘనపరిమాణం కూడా మిల్లీలీటర్లలోనే ఉంటుంది. ఘనపరిమాణ శాతానికి కూడా ప్రమాణాలు ఏమీ లేవు.
2: మరి ద్రావణిలో వాయువు కరిగిందనుకో, అలాంటప్పుడు ఘనపరిమాణ శాతం ఎలా ఉంటుంది?
0: అప్పుడు కూడా పద్ధతి ఇదే. కాని ఒక ముఖ్య విషయం, ఎన్టీపీ పరిస్థితులను మార్చితే ఏకాంక ఘనపరిమాణం గల ద్రావణిలో వివిధ ఉష్ణోగ్రతల వద్ద వాయుపీడనం 1 ఎట్మా అయినప్పుడు కరిగే వాయు ఘనపరిమాణాన్ని శోషణ గుణకం అంటాం. దీన్ని బట్టే ద్రావణీయతంటుంది. ఇంకో విషయం, సాధారణంగా ఉష్ణోగ్రతను పెంచిన కొద్దీ వాయువుల ద్రావణీయత తగ్గుతుంది.
2: అమ్మా, నీటిలో కార్బన్ డయాక్సైడ్ కరిగితే సోడా తయారవుతుంది. మరి ఆ సోడాను కలిగిన పాత్రకు గట్టి మూత పెట్టకపోతే ఆ గ్యాస్, అదే కార్బన్ డయాక్సైడ్ బయటకు పోతుంది కదమ్మా?
0: కరెక్ట్ అమ్మా, బయటకు పోతుంది. దాని ద్రావణీయత తగ్గిపోతుంది.
1: అందుకే కదా గోళీ సోడాల్లో అయితే గోళీ, సీసా సోడాకైతే గట్టి మూత పెడతారు.
0: అవును రాజు, అందుకే సోడా సీసా మూతగాని గోళీగాని తొలగించిన వెంటనే తాగేస్తారు, లేకపోతే గ్యాసు బయటకు పోతుంది.
2: మూత తీయగానే బుస్మని బుడగలతో కూడిన గ్యాసు బయటికి వచ్చేస్తుంది. అంటే ద్రావణీయత తగ్గిపోతుంది అంతే కదమ్మా?
0: అవునమ్మా. మీ ప్రశ్నలు

0: సమాధానాలు వింటుంటే మీకు ద్రావణీయత గురించి పూర్తిగా అవగాహన అయినట్టే అనిపిస్తోంది, అవునా కాదా?
1: అవునమ్మా, బాగానే అర్థమైంది. కానీ దీనికి సంబంధించిందే మొలారిటీ, దాని గురించి కూడా చెప్పవా?
0: అలాగే, ద్రావణాల గాఢతను మొలారిటీ అని చెప్తుంటారు. అసలు మొలారిటీ అంటే ఒక లీటర్ ద్రావణంలో కరిగి ఉండే ద్రావితపు మోళ్ల లేక గ్రామ్ మోళ్ల సంఖ్యన్నమాట. దీన్ని క్యాపిటల్ ఎం అనే అక్షరంతో సూచిస్తారు. ఒక మొలార్ ద్రావణం అంటే ఒక లీటర్ ద్రావణంలో ఒక గ్రామ్ మోల్ ద్రావితం లేదా క్యాపిటల్ ఎన్ అంటే అవగాడ్రో సంఖ్య ద్రావిత అణువులున్నాయని అర్థం. మొలారిటీకి ప్రమాణం మోల్ బై లీటర్ అంటే మోల్ లీటర్ టు ది పవర్ ఆఫ్ -1, దీన్ని క్యాపిటల్ ఎంతో సూచిస్తారు. మరి లత, 2 మోలార్ ద్రావణం అంటే?
1: 1 లీటర్ ద్రావణంలో 2 గ్రామ్మోల్ ద్రావితం లేదా అవగాడ్రో సంఖ్య ద్రావితపు అణువులున్నాయని అర్థం.
0: గుడ్. మరి ఎక్స్ మొలార్ ద్రావణం అంటే?
1: 1 లీటర్ ద్రావణంలో ఎక్స్ గ్రామ్మోల్ ద్రావితం లేదా అవగాడ్రో సంఖ్య ద్రావిత అణువులున్నాయని అర్థం.
0: వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. సరే, ఇంకా ఇవాళకి ఇది చాలు. లత, మనం ఇప్పటిదాకా నేర్చుకున్న ముఖ్యాంశాలేంటో చెప్పమ్మా.
2: అలాగే అమ్మా. స్థిర ఉష్ణోగ్రత వద్ద 100 గ్రాముల ద్రావణిలో కరిగే ద్రావిత భారాన్ని ద్రావణీయత అంటాం. ద్రావణీయత అన్నది ద్రావణి ద్రావితాల స్వభావం మీద, ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది.
0: వెరీ గుడ్.
1: ఏదైనా ఒక ద్రావణంలో ఉండే ద్రావితపు పరిమాణాన్ని గాఢత అంటాం. గాఢత తెలిసిన ద్రావణాన్ని ప్రమాణ ద్రావణం అంటాం. NTP పరిస్థితులను మార్చితే ఏకాంక ఘన పరిమాణం గల ద్రావణిలో వివిధ ఉష్ణోగ్రతల వద్ద వాయుపీడనం 1 ఎట్మా అయినప్పుడు కరిగే వాయు ఘన పరిమాణాన్ని శోషణ గుణకం అంటాం. 1 లీటర్ ద్రావణంలో కరిగి ఉండే ద్రావితపు మోలుల లేక గ్రామ్ మోళ్ల సంఖ్యను మొలారిటీ అంటాం.
0: వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. ఏం రాజు, నీకు బాగా అవగాహన అయిందా?
3: అయిందమ్మా.
0: సరే, ఇవేళకి ఇంకా ఆపుదాము. మళ్ళీ రేపు ఇంకో లెసన్ గాని ఇంకో టాపిక్ గాని మాట్లాడుకుందాం.
1: సరే అమ్మా.
4: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్లోని రేడియో ధార్మికత పాఠం మరియు ద్రావణీయత అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: హాయ్ అండి, నమస్తే. నేను మీ సీతారాం రాజు. ఈరోజు మనం పర్యాటక రంగానికి సంబంధించిన ఎపిసోడ్లో ఆంధ్రప్రదేశ్లోనే అతి సుందరమైన లొకేషన్ అరకులోయ, అరకులోయ గురించి ఈరోజు మాట్లాడుకుందాం అండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా అరకులోయను చూడాలనుకునేవారు నేను చెప్పేవన్నీ కూడా శ్రద్ధగా వినండి. మరి అరకులోయ, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందిన పర్యాటక ప్రదేశం. ఇది విశాఖపట్నానికి 114 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇక్కడ సముద్ర మట్టం 900 మీటర్ల ఎత్తున ఉండి అణువణువున ప్రకృతి రమణీయతతో విలసిల్లుతున్న తూర్పు కనుమల్లోని అద్భుత పర్వత పంక్తండి. ఇక్కడ అనేక కొండ జాతులు ఈ ప్రాంతంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. విశాఖ నుంచి రైలులో అరకు చుట్టు వెళ్లే ప్రయాణం ఒక అందమైన అనుభూతినిస్తుంది. ఈ ప్రాంతంలో చాలా సినిమాల్లో కనిపిస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆకుపచ్చని లోయ.

ఇక అరకులోయ భౌగోళికంగా కూడా చాలా ప్రసిద్ధి చెందింది. తూర్పు కనుమల్లో విశాఖపట్నం నుండి 114 కిలోమీటర్ల దూరంలో ఒడిషా రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉంది. జిల్లా కేంద్రమైన పాడేరు నుండి ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో ఉందండి. నల్లమల నుండి మన్యం అటవీ ప్రదేశం గుండా ఒడిషా అటవీ ప్రాంతం వరకు, అటు హదిలాబాద్ వరకు ముసునూరు కమ్మనాయక రాజుల పరిపాలనలో ఉండేది. ఒకప్పుడు చక్రవర్తి ముసునూరి పోలయనాయుడు గెరిల్లా యుద్ధ విన్యాసాలతో ఢిల్లీ సుల్తాన్లను మట్టి కరిపించి విజయాన్ని సాధించాడంట. గుండు, కోయ, చెంచు లాంటి ఆదిజాతి ఆదివాసి జాతులకు సామంతర నాయకర పదవులిచ్చి వారిని గౌరవించాడు కూడా. సుల్తాన్ల బారి నుండి అటవీ సంపదను, వన్యమృగాలను కాపాడి అటవీ చట్టాలను వృద్ధిలోకి తెచ్చాడంట. అయితే అరకులోయలో అనేక ప్రాంతాలు ప్రసిద్ధంగా ఉన్నాయి. అందులో అనంతగిరి, శంకరమెట్ట రిజర్వ్ అడవి ఈ అరకులోయలో ఒక భాగం. ఇక్కడ బాక్సెట్ నిక్షేపాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎత్తైన శిఖరం గాలికొండ ఇక్కడే ఉందండి. దీని ఎత్తు 5000 అడుగులు, అంటే ఇంచుమించు 1500 మీటర్లు. ఇచ్చట జూన్ అక్టోబర్ నెలల మధ్య సరాసరి వర్షపాతం 700 మిల్లీమీటర్లు, అంటే 67 అంగుళాలు అన్నమాట. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి కూడా 1300 ఎత్తున ఉంది. ఈ లోయ 36 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందండి. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ కూడా ఒక రకంగా చెప్పాలంటే తూర్పు కనుమల్లో ఉన్న ప్రాంతంలో, తూర్పుగోదావరి జిల్లాలోని పాములేరు లోయలో బ్రిటిష్ వారు 1808లోనే మొట్టమొదటిసారి కాఫీ పంటలను పరిచయం చేశారు ఈ ప్రాంతానికి. అది ఎంత ప్రాముఖ్యత చెందిందో మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే అరకు కాఫీ గురించి మన మోడీ గారు కూడా ప్రసంగించారు. తర్వాత ఇది 19వ శతాబ్దం ప్రారంభం నాటికి అరకులోయ వరకు వ్యాపించింది. స్వతంత్రానంతరం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఈ ప్రాంతంలో కాఫీ తోటలను అభివృద్ధి చేసింది. 1956లో కాఫీ బోర్డు ఈ ప్రాంతంలో కాఫీ పంటను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్, అంటే జీసీసీని కూడా నియమించింది. నిజంగా ఈ ప్రాంతంలో పర్యటించే పర్యాటకులు చక్కటి కాఫీ తోటలు ఎంతో సువాసనలతో వెదజల్లే ఆ వాసన పీలుస్తూ మైమరిచిపోతారంటే నమ్మండి. ఇక ఇక్కడ ప్రకృతి సౌందర్యం గురించి చెప్పాలంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి చూడాల్సిందే. అరకులోయకి ఘాట్ రోడ్డు మార్గంలో వెళ్తున్నప్పుడు రోడ్డుకి ఇరువైపులా ఉన్న దట్టమైన అడవులు కనువుందు చేస్తాయండి. ఇక్కడ ట్రెక్కింగ్ కూడా భలే సరదాగా ఉంటుంది. మొత్తం 46 టన్నల్స్ బ్రిడ్జులు ఉంటాయి. ఇక అరకులోయకి వెళ్లే మార్గం మధ్యలో దర్శనమిచ్చే అనంతగిరి కాఫీ తోటలకు ప్రసిద్ధి కాబట్టి ఇవన్నీ కూడా మనం చూడటానికి కనులు విందుగా ఉంటాయి. బుర్రా గుహలు అరకులోయకి సుమారు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. సముద్ర మట్టానికి 3000 అడుగులు ఎత్తున బుర్రా గుహలు ఉన్నాయండి. ఇవి కూడా ఇవి చూడటానికి ఆ ప్రాంతంలో ఒక్కసారి వెళ్తే సరిపోదు. ఒక్కసారి వెళ్ళిన వారు మళ్ళీ మళ్ళీ వెళ్తుంటారంట. పచ్చటి చెట్లు, కొండ చర్యలు, పచ్చని తివాచి పరిచినట్టుండే పచ్చిక మైదానాలు ఇక్కడికి వచ్చే సందర్శకులను కట్టిపడేస్తాయి, ఎంతో ఆకట్టుకుంటాయి. ఈ గుహలను ఆంగ్లేయ పరిశోధకుడు విలియం కింగ్ కనుగొన్నట్లు చారిత్రకంగా మనకు కథనం కూడా ఉంది. ఈ గుహలు సున్నపు పొరల వల్ల 150 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయని పరిశోధనల ద్వారా తెలిసిందండి. విశాఖపట్నం జిల్లాలో గల గోస్తని నది ఈ గుహల్లో పుట్టి జలపాతంగా మారి తూర్పు దిశగా ప్రవహించి భీమునిపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. గోస్తని నదికి చెందిన కొండ పైకప్పు నుంచి భూమికి వారధిగా ఏర్పడ్డాయి. ఈ ఆకారాలు రకరకాలుగా జంతు, వాస్తు, మానవ దేవతలుగా కొలుస్తారు. బొర్రా గుహలకు 100 మీటర్ల వ్యాసంతో ప్రవేశ ద్వారం కూడా ఉందండి. సొరంగాలు ఉన్నాయి. అరకులోయలేని పద్మావతి ఉద్యానవన కేంద్రం పర్యాటకులను కనువిందు చేస్తుంది. ఇక్కడ అందాలను వీక్షించేందుకు దేశ విదేశాల పర్యాటకులు కూడా ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ చెట్లపై నిర్మించిన హట్స్ పర్యాటకులకు మరువులేని అనుభూతిని అందిస్తాయి. చల్లని వాతావరణం మధ్య హట్స్లో బస చేసే సౌకర్యం కూడా ఉందండి. గార్డెన్లో కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన మహిళ

0: ఋషికన్య, అలాగే అల్లూరి సీతారామరాజు, శివపార్వతుల విగ్రహాలు, టాయ్ ట్రైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గార్డెన్లో గులాబీ మొక్కలు సందర్శకులను ఎంతగానో ఆకర్షించుకుంటాయంటే మీరు నమ్మండి. ఇక ఇవే కాదండి, అరకులో ఇలా ప్రతి అడుగడుగునా కూడా ఒక్కొక్క అనుభవం ఉంటుంది. పద్మావతి ఉద్యానవనం నుంచి ఇంచుమించు 3 కిలోమీటర్ల దూరంలో గిరిజన మ్యూజియం కూడా ఉందండి. ఈ మ్యూజియం ప్రవేశానికి పెద్దలకు పిల్లలకు వేరువేరుగా ప్రవేశ రుసుము ఉంటుంది. గిరిజన సాంప్రదాయాలు, ఆచారాలు, ఇక్కడ సహసిద్ధంగా ఉండే ప్రతిమలు ప్రత్యేకం. బోటు షికారు, ల్యాండ్స్కేపింగ్లు ఆకర్షణంగా ఉంటాయి. ఇక్కడ కాఫీ కూడా రుచులు పంచే కాఫీ మ్యూజియం ఉంది. వివిధ రకాల కాఫీలతో పాటు కాఫీ పౌడర్ కూడా లభిస్తుంది. అరకులోయలో పర్యటించిన వారు ఎవరైనా సరే ఇక్కడ కాఫీ రుచి చూడకుండా రారంటే నమ్మండి. అలాగే కటికి, తాడిగుడ జలపాతాలు, చాపరాయ జలపాతాలు, ఇవన్నీ కూడా ప్రత్యేకమే. బొర్రా గుహలు, ఇవన్నీ కూడా ప్రత్యేకమే. అయితే ఇంతటి ప్రత్యేకతున్న ఎంతో అందమైన సుందరమైన అరకులోయని చూడాలంటే ప్రత్యేకంగా ప్లాన్ కూడా చేసుకోవాలండి. అయితే ఇంత చెప్పిన వాడిని మరి ఇక్కడికి ఎలా వెళ్ళాలనేది కూడా చెప్పాలి కదా. మన విశాఖపట్నం నుండి అరకు రైలు యాత్ర ప్రారంభం అవుతుంది. ఇది ప్రయాణమైతే ఎంతో అద్భుతం అని చెప్పాలి. పిల్ల పాపలతో సమ్మర్ హాలిడేస్లోను లేదా ఏ దసరా హాలిడేస్లోను పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారు ఇటు విజయవాడ కావచ్చు, ఇటు గోదావరి జిల్లా వాళ్ళు కావచ్చు. గోదావరి జిల్లా వాళ్ళకైతే చాలా దగ్గరగా ఉంటుంది. హైదరాబాద్ వాళ్ళు కూడా విశాఖపట్నం వరకు ఫ్లైట్లో వచ్చి అక్కడి నుంచి వెళ్తుంటారు. ఇక విశాఖపట్నం నుంచి కరండోలు వెళ్లే ఫాసింజర్ రైలుకు ఒక అద్దాల బోగిని జత చేసి అరకులోయ వరకు రైల్వే శాఖ నడుపుతుంది. ఈ రైలు తిరుగు ప్రయాణంలో మళ్ళీ అరకులోయలో అద్దాల బోగిని కలుపుకుని విశాఖపట్నం తీసుకొస్తుంది. ఈ బోగీలో మొత్తం 40 సీట్లు ఉంటాయండి. సీట్లు తక్కువ కావడం వల్ల డిమాండ్ అధికంగానే ఉంటుంది. మీరు నిజంగా అరకులోయ వెళ్ళాలంటే, రైలు ప్రయాణం చేయాలంటే ముందుగా రిజర్వేషన్ చేయించుకోవాల్సిందే మరి. అయితే డిమాండ్ అధికంగా ఉండటంతో ప్రయాణ తేదీని నిర్ణయించుకుని ముందస్తు రిజర్వేషన్ చేయించుకుంటారు చాలామంది. ఈ రైలు విశాఖపట్నం స్టేషన్ నుంచి ప్రతిరోజు ఉదయం 7-10 గంటలకు బయలుదేరుతుంది. విశాఖపట్నం నుంచి అద్దాల బోగీలు బయలుదేరిన ప్రయాణికులు సొరంగ మార్గాల ఇరువైపులా ప్రకృతి రమణీయత దృశ్యాలను, కొండవాగుల నుంచి జాలువారే జలపాతాలను వీక్షిస్తూ ప్రయాణం సాగిస్తారు. ఈ రైలు ఉదయం 5 గంటలకు బొర్రా స్టేషన్కు చేరుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరిన రైలు 11:05 అరకులోయ స్టేషన్కు వస్తుందండి. అరకులోయలో రైల్వే స్టేషన్లో దిగిన ప్రయాణికులు స్థానికంగా ఉన్న ఏదైతే పర్యాటక ప్రదేశాలు ఉంటాయో అవన్నీ చూడటానికి వెళ్తారు. ప్రైవేట్ వాహనాలు దొరుకుతాయి అక్కడ, అలాగే ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. అంటే సాధారణంగా ఈ ట్రైన్ టైంను బట్టి కూడా సమయ పాలన అయితే పాటించి ముందుకు సాగాలి. ఇక్కడ అనువనవన ఎన్నో అనుభూతులు ఉన్నాయి. ఆ అనుభూతులను వివరించడానికి కూడా మనకి గైడ్స్ కూడా ఉంటారు. వారి సూచనలు సలహాల మేరకు ఎంతో జాగ్రత్తగా, కొండ చర్యలు, జలపాతాలు ఉంటాయి కాబట్టి ప్రమాదాలకి దూరంగా మీరు కూడా ఈ సెలవుల్లో లేదా సమ్మర్ హాలిడేస్లో మీకు వీలున్నప్పుడు చక్కగా మన రాష్ట్రంలోనే ఉన్న ఈ అరకులోయను ఒక్కసారి మీరు చూసొచ్చేయండి. ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం మీ మనసులో నిలిచిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ఈ ప్లాన్ చేసుకోండి.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు, మా ప్రత్యేకత అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంపీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ

0: రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్కెతుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫేట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 2377 96 237 295.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేటిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్

0: అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCO, బాడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్ భీమవరం.
1: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, JP రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ లో.

శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో మృత్యంజలి కథ వింటారు. 1000 పున్నమల జీవితాన్ని చూసి

తన కోసం అమావాస్యని మిగిల్చుకున్న వృత్తుడు, నిజమైన కీర్తిశేషుడు, జాతి గర్వించదగ్గ కళాకారుడు మాధవరావు గారి అంతిమయాత్ర సాగుతోంది. ఆయన పాతతరం ప్రేక్షకుల అభిమాన చలనచిత్ర నటుడు. తన నటనతోనే కాకుండా గాత్రంతో కూడా పౌరాణిక చారిత్రక పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన గొప్ప కళాకారుడు. చేతికి ఎముకలేని రీతిలో అనేక మంది తోటి పేద కళాకారులకు సాయం చేసిన త్యాగశీలి. ఈరోజున తనకంటూ ఏమీ మిగిల్చుకోక ఓ చిన్న అద్దె కొంపలు పేదరికంలో మగ్గుతూ కూడా ఏనాడు ఎవర్ని నిందాపూర్వకంగా ఒక్క మాటైనా అనని మహానుభావుడు మాధవరావు గారి పెద్ద కుమారుడు సూర్యం నిప్పుకుండతో పాడి ముందు నడుస్తున్నాడు. ఆ వెనుక నలుగురు శవవాహకులు. ఆ వెనుక నాతో పాటు మౌనంగా నడుస్తున్న వారి సంఖ్య 10 లోపే. బాజాలు లేవు, పూలదండలు లేవు, అలంకరించిన ట్రక్కు లేదు, శోకాలు లేవు, బాకాలు లేవు, హంగు లేదు, ఆర్భాటం లేదు. ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్న నాలాంటి సామాన్యుడు చేసిన ఆర్థిక సాయంతో ఓ మహానుడి మహాప్రస్థానం, ఎవరిదో ఓ అనామకుడి శవయాత్ర సాగుతున్నట్లు. నా గుండెల్లో ఏదో ఘోష. నిస్వార్థపరులైన గొప్ప గొప్ప కళాకారుల జీవితాలు ఇలా ముగించవలసిందేనా? లక్షలు కోట్లు వెనకేసుకోవాలని తమ పేరు మరుగున పడిపోకముందే పిల్లల్ని తమ స్థానంలో నిలదొక్కునేలా చేసుకోవాలని తలంపు లేకపోవడం వీరికి ఓ శాపమా? నడుస్తున్నాం మౌనంగా తలంచుకుని. ఎడాపెడా కార్లు, స్కూటర్లు, బస్సులు, ఆటోలు పోతూనే ఉన్నాయి. ఒకనాడు ఏ నటుడు వస్తున్నాడంటే కొన్ని గంటల ముందుగాని రోడ్లకి ఇరుప్రక్కల ఇళ్ల మీద చెట్ల మీద జనం కిక్కిరిసిపోయి రెప్పలు వాల్చకుండా ఎదురుతెన్నెలు చూసేవారు ఆ నటుడి అంతిమయాత్ర. ఎవరికీ పట్టనట్టుగా ఇంతలో నా పక్కకొచ్చి నా చేతి మీద సుతారంగా తట్టారు ఎవరు. చటుక్కున తలతిప్పి చూశాను దీనబంధు. ముందు పలకరింపుగా తను వచ్చినట్లుగా అటెండెన్స్ వేయించుకున్నట్లుగా సన్నగా నవ్వబోయాడు. ముభావంగా చూశాను. జేవురించిన నా ముఖాన్ని గమనించిన దీనబంధు ముఖంలో రంగులు మారి చటుక్కున సీరియస్నెస్ కమ్ముకుంది. అంతలోనే అది దుఃఖంగా రూపాంతరం చెందింది. రెండు చేతులతోనూ ముఖాన్ని కప్పుకుని వళ్ళు కుదుపుతూ రోదిస్తూ నడుస్తున్నాను. కోపాన్ని దిగమింగుకుంటూ అప్రయత్నంగాని అతని భుజం మీద చెయ్యేశాను. మానవ సహజమైన ఓదార్పు ధోరణిలు వెక్కిళ్ల మధ్య అంటున్నాడు దీనబంధు, నా జీవితంలో ఇంతకంటే దుర్దినం ఉండదు. ఎంతో చేద్దామనుకున్నాను ఈ మహాకళాకారుడికి. గజారోహణం తప్పకుండా చేయించి గండపిండేరం బహూకరించాలి ఎప్పటికైనా అని ఆశపడ్డాను. తొందరపడ్డారు సారు, నన్ను రుణగ్రస్తుని చేసి వెళ్ళిపోయారు. ఈ క్షోమ ఈ జన్మంతా నేను భరించవలసిందేనా? ఇంకా అతని ముఖంలోని భావాల్ని గమనిస్తూ నడుస్తున్నాను. గత 25 ఏళ్లుగా అనేక మందికి సన్మాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూనే ఉన్నాడు దీనబంధు. నాకు తెలుసు. కొద్ది రోజుల క్రితం అతగాడు చేసిన ఘనకార్యం గురించి తెలుసు. సడన్గా నా దృష్టి ఒక వీడియోగ్రాఫర్ మీద పడింది. అతను కెమెరాని దీనబంధు వైపే ఫోకస్ చేసి ఉంచి నడుస్తున్నాడు. మధ్య మధ్య మాధవరావు గారి పార్థివ శరీరం ఉన్న పాడిని, దీనబంధుని ఒకే ఫ్రేమ్లో వచ్చేట్టు షూట్ చేస్తూ హడావుడి చేస్తున్నాడు. నా ఆలోచనలు 10 రోజుల వెనక్కి సాగాయి. 10 రోజుల క్రితం పరిచయస్తుడైన దీనబంధు పోరు భరించలేక అతని తరపున సన్మానానికి ఒప్పించడానికి నేను మాధవరావు గారింటికి వెళ్ళినప్పుడు ఆయన, ఎందుకయ్యా ఈ వయసులో నాకిప్పుడు సన్మానాలు బిరుదులు, అయినా నా గొప్పేముంది? ఆ రోజుల్లో అపరబ్రహ్మలైన గొప్ప గొప్ప రచయితలు, దర్శకులు నన్ను ఓ మంచి నటుడుగాను గాయకుడుగాను తీర్చిదిద్దడంలో అప్పటి ప్రేక్షకులు మెచ్చుకున్నారు. అయిపోయింది నా జీవితం. ఇంకా నా బాధంతా నా పిల్లల గురించే. బాగా లేట్ మ్యారేజ్ నాది. ఏంటో పిల్లల్ని సరిగా పట్టించుకోలేకపోయాను. నా కోసం నా పిల్లలు చేయాల్సింది ఏమీ లేదు. వాళ్ల బతుకులు పాపం, వాళ్ళు గౌరవంగా బతకగలిగితే అదే చాలు అన్నారు. నా పట్టు వదలలేదు. నేను కాళ్ళు ఒత్తుతూ బతిమలాడుతూనే ఉన్నాను చాలాసేపు సన్మానానికి ఒప్పుకోమని. సన్మానంలో దీనబంధు 50,000 రూపాయల పరుసని ప్రజెంట్ చేయాలని సరదా పడుతున్నాడని కూడా చెప్పాను.

పెన్. 5 నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయిన ఆయన నెమ్మదిగా పలికారు, ఆనాటి నా తోటి నటుడు పరమేశ్వరరావు నాకంటే దరిద్రాన్ని అనుభవిస్తున్నాడని విన్నాను. వయసు ఉద్రేకంతో ఆ రోజుల్లో చెడు వ్యసనాలకి అలవాటు పడి గడించిందంతా తగలేసుకున్నాడు. డబ్బు ప్రస్తుతం నాకంటే అతనికే ఎక్కువ అవసరం, కాబట్టి అతనికి చేయించండి సన్మానం. నాకేదో చారు మజ్జిగతో కాలక్షేపం అయిపోతూనే ఉంది. విస్తుపోయి చూశాను. అంత పేదస్థితిలో ఉండి కూడా కొన్ని దశాబ్దాల క్రితపు తన తోటి కళాకారుడి స్థితిని గురించి ఆయన ఆలోచిస్తున్నారంటే ఆయన ఇంత దీనస్థితికి దిగజారిపోవడానికి అసలు కారణం అర్థమవుతోంది. కాళ్ళు వదలకుండా పట్టుకుని నా మీద ఒట్లేయించుకుని బ్రతిమలాడుతూ విశ్వ ప్రయత్నం మీద ఒక కండిషన్కి నేను తలవగ్గి ఆయన్ని సన్మానానికి ఒప్పించాను. కండిషన్ ఏంటంటే 50,000లో సగం సన్మానం జరిగిన మర్నాడే నేనే పట్టుకెళ్ళి పరమేశ్వరరావు గారికి అందించాలట. కాదనలేకపోయాను. అసలు వారు సన్మానానికి ఒప్పుకున్నందుకు ఆనందించాను. మాధవరావు గారిని ఒప్పించానని నేనంటుండగాని ఆనందంతో ఎగిరి చిన్నపిల్లవాడిలా గంతులు వేశాడు దీనబంధు. ఆ ఆనందంలో నన్ను కౌగలించేసుకుని నా బొగ్గ మీద ముద్దు పెట్టేసుకున్నాడు కూడా. గతంలో ఎవరు ఎంతగా ప్రయత్నించినా సభలకు రావడానికి కానీ సన్మానాలకు కానీ ఆయన అంగీకరించలేదని అతనికి తెలుసు. మాధవరావు గారికి సన్మానం అంటేని దీనబంధుకి కంట్రిబ్యూషన్లు, సావనీర్కి అడ్వర్టైజ్మెంట్లు, స్పాన్సర్స్ దొరుకుతారని, 50,000 పర్స్ ఆయనకి ఆనందంగానే ఇవ్వగలడని నాకు తెలుసు. సన్మాన కార్యక్రమం ప్రారంభమయ్యింది. మాధవరావు గారి నటనా కౌశలం గురించి, దానశీలత గురించి అనర్కళంగా ఉపన్యసించారు 2 వక్తలు. ఆయన ఆ రోజుల్లో గానం చేసిన ఆపాద మధురాలైన గీతాల్ని ఆలపించారు కొందరు గాయకులు. పరుసుని బహుకరిస్తూ దీనబంధు చంద్రుడికో నూలుపోగులా అల్పుడినైన నేను నా శక్త్యానుసారం 50,000 మాత్రమే ఈ జాతి గర్వించే మహాకళాకారుడికి సమర్పించుకోగలుగుతున్నాను అన్నప్పుడు ప్రేక్షకులు లేచి నిలబడి సముద్రఘోషని తలపించేలా కరతాళధ్వనులు చేశారు. వినమ్రతతో తలవంచి నిలబడ్డారు మాధవరావు గారు. ఉపన్యసించమంటే తనకి నోటమాట రావడం లేదని అభినయిస్తూ 2 చేతులు జోడించారు సభకి. మళ్ళీ చప్పట్లు మారుమోగిపోయాయి. మర్నాడు ఉదయం నా మీదున్న బాధ్యత ప్రకారం 25,000 తీసుకుని వెళ్ళి పరమేశ్వరరావు గారికి అందించడానికి మాధవరావు గారింటికి వెళ్ళాను. రోజులాగే పడకుర్చీలో కూర్చుని ఉన్నారు మాధవరావు గారు. నన్ను చూస్తూనే ఏదో ఇబ్బందికి గురైన వారిలా కదిలారు కుర్చీలో. అర్థం కాలేదు నాకు, అయినా అది గమనించినట్లు రాత్రి సన్మాన కార్యక్రమం చక్కగా జరిగింది కదండి, మరొకసారి కృతజ్ఞతలు నా తరపున మీకు అన్నాను. అదోలా నవ్వారాయన. తెల్లబోయాను. అది ఆయన మార్కు నవ్వు కాదు, ఆయన ఎంత స్వచ్ఛంగా నిండుగా నవ్వుతారో నాకు బాగా తెలుసు. కృత్రిమంగా మభ్యపెట్టేట్లుంది ఆ నవ్వు. గొంతు కొద్దిగా బాధతో కంపిస్తుండగా, అబ్బాయి, మన పరమేశ్వరరావు గారికి మా అబ్బాయి ద్వారా 2 రోజుల్లో మీకు 25,000 అందుతాయి, దయచేసి స్వీకరించండి అని తొందరపడి కబురు పంపి పాపం చేశానోయ్ అన్నారు. అర్థం కాక ఆయన ముఖంలోకి గుచ్చి చూశాను. సన్మానంలో దీనబంధు తనకి అందించిన పర్సుని నా ముందుంచి తెరిచి చూడు అన్నట్లుగా చూపుల్ని కదిలించారు. అయోమయంగా చూస్తూ పర్స్ జిప్ తీశాను. అందులో ఏదో లెటర్ ఉంది, తీసి చదువు అన్నట్లుగా తలాడించారాయన. లెటర్ని బయటకు తీసి మడతలు విప్పాను. పూజ్యులు, గౌరవనీయులు, పితృ సమానులు శ్రీ శ్రీ శ్రీ మాధవరావు గారికి పాదాభివందనం చేస్తూ క్షమాపణలు చెప్పుకుంటూ ఈ వాక్యాలు రాస్తున్నాను. సమయానికి డబ్బు చేతికి అందలేదు, ఇస్తామన్నవాళ్లు మోసం చేశారు సార్. అతిథులుగా రావడానికి కూడా కొందరు డబ్బు డిమాండ్ చేయడంతో నాకు 1,00,000 ఖర్చయిపోయింది. క్షంత్యముణ్ణి, కాళీ పర్స్ ఇవ్వడం శుభప్రదం కాదు, కాబట్టి 1 రూపాయిని ఇందులో ఉంచాను. వీలైనంత త్వరలో దీన్ని తలదన్నే లెవెల్లో మీకు సన్మానాన్ని జరిపించి 1,00,000 సమర్పించుకుంటాను. పెద్ద మనసుతో నా పరువును కాపాడి నన్ను ఆశీర్వదిస్తారనే విశ్వాసంతో దీనబంధు.

నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చెంపలు అదరసాగాయి. రక్తం ఉడికిపోతోంది. స్పాన్సర్ల నుంచి బాగానే కనెక్షన్లొచ్చాయి దీనబంధికి. నాకు తెలుసు, పేపర్లలోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ మాధవరావు గారికి 50,000 రూపాయల పరుసుని దీనబంధు ప్రజెంట్ చేసినట్లుగా ప్రచారం జరిగిపోయింది. రాస్కెల్ దీనబంధుగాడు అంటూ పళ్ళు కొరుకుతూ నేను ఆవేశంగా లేవబోతుంటే మాధవరావు గారి చెయ్యి నా మీద పడింది. మర్చిపోనాయనా, పొరపాటును కూడా ఈ విషయం ఇక అతని దగ్గర ఎత్తకు. మళ్ళీ నాకు సన్మానం అనే మాట ఎప్పుడూ తలపెట్టకు అన్నారు విరక్తితో కూడిన నవ్వుతో. దోషిలా తలవంచుకున్నాను. నాలుకలు చాచిన మంటలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రెప్ప వాల్చకుండా ఆ మంటల్నే చూస్తున్నాను. నిన్న రాత్రి మాధవరావు గారు మరణించారని తెలిసినప్పటి నుంచి ఇప్పటిదాకా విచిత్రంగా నా కళ్ళల్లో ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. నేను రాతి మనిషినా? మాధవరావు గారి మీద నాకున్న అభిమానం అంతా నటన? లేక ఆయన మరణం నాకు నిజమైన బాధని కలిగించడం లేదా? నా ప్రక్కన దీనబంధ మాత్రం బోరుబోరున విలిపిస్తున్నాడు. అతన్ని, కళ్ళు తుడుచుకుంటున్న ఇతరుల్ని, రాయిలా నిలబడ్డా నన్ను వివిధ యాంగిల్స్లో కెమెరామెన్ వీడియో తీస్తూనే ఉన్నాడు. కొరకంచులుగా మిగిలిన కట్టె ముక్కల్ని బూడిదని చూస్తుండగా నా పెదాల మీద వేదాంతంతో కూడిన నవ్వొకటి ఓ క్షణం లాస్యం చేసి మాయమైంది. ఇంటికి చేరాను. స్నానం చేసి టీవీ ఆన్ చేశాను. టీవీలో మాధవరావు గారి అంత్యక్రియలు చూపిస్తున్నారు. ఉలిక్కిపడ్డాను. అదంతా దీనబంధు తరపున వీడియోగ్రాఫర్ తీసింది. బోరున ఏడుస్తున్న దీనబంధు, కళ్ళు తుడుచుకుంటున్న కొద్దిమంది జేవరించిన ముఖంతో రాతి బొమ్మలా నిలబడి ఉన్న నేను. ఆ ఛానల్ యాంకర్ మాధవరావు గారి గురించి చాలా ఉత్సాహంగా ధారాళంగా మాట్లాడేస్తుంది. ఆయన ఆఖరి మజిలి ఎంత దీనస్థితిలో జరిగింది వర్ణిస్తోంది. కడుపులో దేవుతున్నట్లు అనిపించింది నాకు. అన్నింటినీ మించిన బాధ. ఆ యాంకర్ కీర్తిశేషులు మాధవరావు గారికి అత్యంత ఆత్మీయుడు. అనునిత్యం ఆయన్ని అంటిపెట్టుకునే ఉండి సేవలు చేసుకున్న ప్రియ శిష్యుడు. వారి కుటుంబాన్ని అనేక సందర్భాల్లో కష్టాల నుంచి కాపాడి నేటికీ ఆ కుటుంబానికి వెన్నుదనగా నిలబడి ఆయన అంతిమయాత్రకు సాయపడి ఇప్పుడు ఆ మహానటుడి మరణాన్ని జీర్ణించుకోలేక విలపిస్తున్న శ్రీ దీనబంధు గారిని మాధవరావు గారి జీవిత విశేషాలు అడిగి తెలుసుకుందాం అన్నప్పుడు కలగసాగింది. చివరి క్షణం వరకు మాధవరావు గారి ప్రాణాలు కాపాడటానికి తానెంతగా తాపత్రయపడింది ఏడుస్తూ వెక్కుతూ వివరించసాగాడు దీనబంధు. అతను ఎంత గొప్పగా నటిస్తూ చెబుతున్నాడంటే అతను చెబుతున్నదంతా నిజమేనేమోనని నాకే అనిపిస్తోంది. ఆ తర్వాత మాధవరావు గారి జీవిత విశేషాలతో కూడిన రూపకాన్ని ప్రదర్శిస్తున్నారు. దాన్ని ఎన్నో శ్రమధమాదులు కోర్చి దీనబంధు రూపొందించినట్లు చెప్పింది యాంకర్. మాధవరావు గారితో దీనబంధు ఇంటర్వ్యూ కూడా ఉంది. అందులో మతిపోయినట్లయింది నాకు. అసలు నాకు తెలియకుండా మాధవరావు గారిని ఈ దీనబంధు ఎప్పుడు ఇంటర్వ్యూ చేశాడు? అంటే సన్మానం కంటే ముందే ఆయనతో ఇంటర్వ్యూ జరిగిపోయిందన్నమాట. ఆయన్ని సన్మానానికి ఒప్పించడం తన తరం కాక నన్ను. ఫోన్ మోగింది. రిసీవర్ అందుకున్నాను. హలో సార్, నా పేరు ప్రసాద్ అండి. దీనబంధుకి మాధవరావు గారి ఇంటర్వ్యూ సన్మానం మీరే ఏర్పాటు చేశారని తెలిసింది సార్. అసలు ఆయన పెద్దవారైపోయారు, అనారోగ్యంతో ఉన్నారు, ఎప్పుడైనా పోవచ్చు అని మేమే ఆయన మీద కార్యక్రమం రూపొందించి రెడీ పెట్టుకుందాం అనుకున్నాం సార్. ఈ దీనబంధు సైంధవుల్లా అడ్డుపడ్డాడు. అయిపోయిందేదో అయిపోయింది. సీనియర్ నటులు పరమేశ్వరరావు గారి పరిస్థితి కూడా ఇప్పుడో అప్పుడు అన్నట్లుగా ఉందట కదా సార్. వారితో కూడా మీకు బాగా పరిచయం ఉందట కదా. ఈసారి ఛాన్స్ మాకు ఇప్పించండి సార్. మీరను ఉంచుకోం, తెల్లారాక కెమెరామెన్తో వస్తాం. మీరు మేము పరమేశ్వరరావు గారింటికి. టప్మని ఫోన్ కట్ చేసేసాను. వాళ్ళంతా షాక్కి గురైనట్లుగా ఉంది. గడ్డ కట్టుకుపోయిన నాలోని దుఃఖం వళ్ళును పగిలింది. నా కళ్ళు వర్షిస్తున్నాయి. నీతిని నమ్ముకుని ఎంతటి కష్టానైనా భరిస్తూ జీవితం గడిపిన కళాకారుల జీవితాల మీద స్టేజ్ ప్రోగ్రాంలు, టీవీ ప్రోగ్రాంలు సృష్టించి డబ్బు చేసుకునే ఈ పాపదు కొందరు స్వార్థ రాబందుల బారి నుంచి తప్పించుకోవడానికేనేమో మాధవరావు గారు వెళ్లిపోయారు. ఎటువంటి వేషజాలకు లొంగకుండా, ప్రచారాలకు తావివ్వకుండా ఇన్ని సంవత్సరాలు గుంబనంగా గడుపుకొచ్చిన ఆయన ఈ స్వార్థపరుడి ఎత్తుల్లో పడి వ్రతభంగం చేసుకుని భంగపడ్డందుకు మనసు చెదిరి మృత్యువుని ఆహ్వానించారేమో. ఈ కళ్ళు స్వార్థపూరిత

0: లోకం నుంచి తప్పించడానికి మృత్యుదేవతే ఆయనకు విముక్తిని ప్రసాదించిందేమో. ఏమో, మృత్యుదేవతని తలుచుకుంటూ అప్రయత్నంగా చేతులు జోడించాను. టీవీ ఛానల్లో ఆర్భాటంగా దీనబంధు ప్రసారం చేయిస్తున్న స్మృత్యంజలి కంటే ఓ మహానుభావుడికి అశ్రుతర్పణంగా నేను సమర్పిస్తున్న మృత్యుంజలి నాకు గొప్పగా అనిపిస్తుండగా, స్వేచ్ఛగా నావి కదిలేంతగా, నా గుండెల్లో బాధ తీరేంతగా ఏడుస్తుండగా మాధవరావు గారు మృత్యుదేవత వడిలో సేద తీరుతున్న దృశ్యం నా కళ్ల ముందు పటం కడుతోంది. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో మృత్యుంజలి కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: మీ సంస్థ అంజనీ టైమ్స్
1: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగా

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

ఏజే మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: మరికొద్ది క్షణాల్లో ఆణిముత్యాలు కార్యక్రమాన్ని వింటారు.

రేడియో విష్ణు శ్రోతలందరికీ ఆణిముచ్చల కార్యక్రమానికి స్వాగతం. అలనాటి పాటల రచయితల సాహిత్యం ఎంతో భావస్ఫూర్తితో ఉండేది. వినడానికి వినసొంపుతో, మరీ ముఖ్యంగా చెప్పాలంటే పాటలోని భావతత్వం మనిషి నిజ జీవితంతో ముడిపడేవిగా ప్రతిబింబించే విధంగా ఉండేవి. అటువంటి పాటలు కోకొల్లలు. అటువంటి పాటలు వినడానికి ఒక చక్కని వేదిక మన రేడియో విష్ణులో ప్రసారమయ్యే ఆణిముత్యాలు కార్యక్రమం. ఈ ప్రసారంలో మా శ్రోతలకు మధురమైన పాటలు అందించడానికి సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రసారమయ్యే ఆణిముత్యాలు కార్యక్రమంలోని అలనాటి పాటలు విని ఆనందించండి. ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా 1966లో ఉత్తమ కథా చిత్రంగా నంది అవార్డు అందుకున్న చిత్రం ఆత్మగౌరవం. కె విశ్వనాథ్ గారు తొలి చిత్ర దర్శకునిగా ఈ సినిమా గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది. అక్కినేని

0: నాగేశ్వరరావు, కాంచన జంటగా నటించిన ఈ సినిమా నుండి రానని రాలేనని పాట వింటారు. ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ డ్యూయెట్ సాంగ్ కు ఆరుద్ర సాహిత్యాన్ని సమకూర్చారు. సాలూరి రాజేశ్వరరావు సంగీతం అందించారు.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
0: కె విశ్వనాథ్ దర్శకత్వంలో తొలి చిత్రమైన ఆత్మగౌరవం చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు తాపి చాణిక్య దర్శకత్వంలో నందమూరి తారక రామారావు, జమున కథానాయకులుగా నటించి 1966 నాటి సినిమా అడుగుజాడలు ఈ చిత్రంలోంచి ఘంటసాల పాడిన మల్లెలు కురిసిన చల్లని వేళ్లలో పాట వింటారు. ఈ పాట రచన శ్రీశ్రీ, సంగీతం మాస్టర్ వేణు.

అడుగుజాడలు చిత్త నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు విక్టరీ డైరెక్టర్ గా అప్పట్లో పేరు తెచ్చుకున్న వి మధుసూదన్ రావు దర్శకత్వంలో 1966లో విడుదలైన చిత్రం ఆస్తిపరులు. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి జంటగా నటించిన ఈ చిత్రం నుంచి చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు పాట వింటారు. ఘంటసాల ఆలపించిన ఈ గీత రచన ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. ఆస్తి పర్లు చిత్రం నుంచి ఘంటసాల ఆలపించిన పాట విన్నారు కదా. తర్వాత పాట రామ్మోహన్, కృష్ణ, సంధ్య, సుకన్య ప్రధాన తారాగణంగా ఆదుర్తి సుబ్బారావు దర్శక నిర్మాణంలో 1966 విడుదలైన సినిమా కన్య మనసులు. ముళ్లపూడి వెంకటరమణ అందించిన కథ సినిమాని విజయవంతం చేసింది. ఈ సినిమా నుండి ఘంటసాల ఆలపించిన ఈ ఉదయం నా హృదయం పాట వింటారు సాహిత్య మాత్రేయ, సంగీతం కేవి మహాదేవన్.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: కన్న మనసులు చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. తర్వాత పాట సూపర్ స్టార్ కృష్ణకు హీరోగా బ్రేక్ ఇచ్చిన సినిమా గూఢచారి 116. హాలీవుడ్ జేమ్స్ బాండ్ తరహాలో డూండి ఈ చిత్ర నిర్మాణం చేశారు. ఈ చిత్రంలో నువ్వు నా ముందుంటే పాట కలర్లో చిత్రీకరించారు. చిత్రంలోని ఒక భాగం కలర్లో చిత్రీకరించిన చిత్రాలలో ఇది మొదటిది. ఎం మల్లికార్జునరావు దర్శకత్వంలో 1966 విడుదలైన ఈ చిత్రంలో కృష్ణ, శోభన్ బాబు, జయలలిత, గీతాంజలి ప్రధాన తారాగణంగా నటించారు. ఇక ఈ సినిమా నుండి ఘంటసాల పి సుశీల గానం చేసిన నువ్వు నా ముందుంటే పాట వింటారు. రచన సి నారాయణరెడ్డి, సంగీతం టి చలపతిరావు.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: గూఢచారి 116 చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు 1966లో క్రైమ్ థ్రిల్లర్ మూవీగా మాస్ని ఆకట్టుకుని ఘన విజయం సాధించిన సినిమా జమీందార్. వి మధుసూదనరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి జంటగా నటించిన ఈ చిత్రం నుండి ఘంటసాల, పి సుశీల గాన

0: లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఘంటసాల సుశీల గానం చేసిన మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు బి విఠలాచార్య దర్శకత్వంలో విడుదలైన జానపద చిత్రం పిడుగురాముడు. ఎన్టీ రామారావు, రాజశ్రీ జంటగా నటించిన ఈ చిత్రంలోని పాటలు మంచి ప్రజాదరణ పొందాయి. ఈ చిత్రం నుంచి పిలిచిన పలుకవు పాట వింటారు. సాహిత్యం సి నారాయణ రెడ్డి, సంగీతం TV రాజు. ఘంటసాల పి సుశీల గానం చేసిన ఈ పాట విని ఆనందించండి.

హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు మహిళ లిసనర్స్. అడవి, పక్షులు, జంతువులు, ప్రకృతి, వీటితో అనన్య విశ్వేష్ జీవితం బాల్యంలోనే పెనవేసుకుపోయిందండి. ఇప్పటికే కొన్ని పదుల సర్పాలను కాపాడింది, వేలాది మంది పిల్లలకు పర్యావరణ పాఠాలు చెబుతోంది. తరగతి గదిలో కన్నా ఎక్కువ విషయాలను అడవిలోనే నేర్చుకున్నానంటుంది కేరళకు చెందిన ఈ 14 ఏళ్ల అమ్మాయి. పాముల కోసం నీ ప్రాణాలను ఎందుకు రిస్క్ చేస్తా అని ఒకసారి నన్ను ఎవరో అడిగారు. ఎందుకంటే మనం చాలా భయపడే జీవుల్ని ఎవరో ఒకరు పట్టించుకోవాలి కదా అని బదులిచ్చాను. నా స్వస్థలం కేరళలోని పాలక్కాడ్. చుట్టూ చెట్లు, పక్షుల అరుపులు, వర్షం కురిసిన తర్వాత మట్టి వాసన, వీటన్నిటి మధ్య పెరిగాను. 6 ఏళ్ల వయసులో ఊటీకి విహారయాత్రకు వెళ్లాను. పొగమంచు కప్పేసిన కొండలు, ప్రకృతి సౌందర్యం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వన్యప్రాణులంటే మక్కువ బాగా పెరిగిపోయింది. ఆ తర్వాత ఊటీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలగిరి జిల్లా

0: మసినగూడి గ్రామానికి మా కుటుంబం మారింది. ఆరేళ్ల పాటు అక్కడే ఉన్నాం. ఆ గ్రామం ముదుమలై నేషనల్ పార్కుకు సమీపంలో ఉంటుంది. దాంతో తరచూ అడవిలోకి వెళ్లడం, పక్షులను పరిశీలించడం, వాటి గురించి తెలుసుకోవడం నాకు హాబీగా మారిపోయింది. అలా 288 పక్షుల జాతులను ఫోటో తీశాను. వాటన్నిటి వివరాలతో 11 ఏళ్లకే బర్డ్స్ ఆఫ్ మసినగూడి అనే పుస్తకాన్ని విడుదల చేశాను. ఆ సందర్భంగా నా పేరు ఇండియన్ స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు చేసుకుంది. ఏనుగులంటే నాకు చాలా ఇష్టం. మధుమలై అడవుల్లో వాటికి దగ్గరగా గడిపే అవకాశం చాలా సార్లు కలిగింది. అలాగే నన్ను బాగా ఆకర్షించినవి పాములు, బల్లులు లాంటి సరీసృపాలు. నాతోటి పిల్లలు జంతువుల బొమ్మలున్న స్టిక్కర్లు సేకరిస్తూ ఉంటే నేను సరీసృపాలు వివరాలు సేకరించడం మొదలుపెట్టాను. ఈలోగా కోవిడ్ అయితే వచ్చేసింది. బడులు మూతబడడంతో చాలా సమయం దొరికింది. నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో హెర్మటాలజీలో జూనియర్ మాస్టర్స్ కోర్స్ చేసి సర్టిఫికెట్ కూడా అందుకున్నాను. చాలా మంది పాములంటే భయపడతారు, కానీ ఆ కోర్స్ తర్వాత నాకు ప్రమాదం లేకుండా వాటిని పట్టుకోవడం నేర్చుకున్నాను. మా స్వస్థలమైన పాలక్కడ్కు తిరిగి వచ్చిన తర్వాత వన్యప్రాణుల సంక్షేమం కోసం పాటుపడే స్వచ్ఛంద సంస్థలతో కేరళ అటవీ శాఖతో కలిసి పనిచేయడం ప్రారంభించాను. నా నైపుణ్యాన్ని గుర్తించిన అధికారులు జనావాసాలు ప్రవేశించే పాములను పట్టుకోవడానికి పిలుస్తున్నారు. అంతేకాదండి, నా గురించి తెలుసుకున్న స్థానికులు కూడా ఎక్కడైనా పాములు కనిపిస్తే నాకు ఫోన్ చేస్తారు. ఇప్పటి వరకు 75 పాములను పట్టుకుని వాటిని సురక్షితంగా అడవుల్లో వదిలిపెట్టాను. ప్రస్తుతం నేను బెంగళూరుకు చెందిన ఒక స్కూల్లో ఆన్లైన్ విధానంలో చదువుతున్నాను. మా నాన్న విశ్వనాథ్ సుబ్రహ్మణ్యం, ఈయన వ్యాపారవేత్త, మా అమ్మ స్కూల్ టీచర్. నా అభిరుచులకు వారు ఎప్పుడు అడ్డు చెప్పలేదు. వారి సహకారంతోనే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని అటవీ శాఖ నిర్వహించే ఫారెస్ట్ నేచర్ క్యాంపులకు హాజరు కాగలుగుతున్నాను. నేను 6 భాషలు మాట్లాడగలను. విద్యా సంస్థల్లో, ఇతర చోట్ల వర్క్షాపులు, తదితర కార్యక్రమాల ద్వారా వన్యప్రాణుల గురించి, వన్యప్రాణులను, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకత గురించి ఇప్పటి వరకు దాదాపు 10,000 విద్యార్థులకు అవగాహన కల్పించాను. ప్రముఖ సంస్థల నుంచి యంగ్ అచీవర్ తదితర అవార్డులు అందుకున్నాను. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో చేరాలన్నది నా ఆశయం. దానికోసం కృషి చేస్తూనే వీలైనంత ఎక్కువగా ఈ కార్యక్రమాలను కొనసాగించాలి అనుకుంటున్నాను అని అంటున్నారు అనన్య.
1: ఓకే లిసనర్స్, విన్నారు కదండి, మరికొన్ని విషయాలు తెలుసుకునేందుకు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తుంది. డెఫినెట్ ఎంజాయ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: వెల్కమ్ బ్యాక్ టు మహిళ లిసనర్స్. ప్రపంచం ఆధునికత బాటపడడంతో ఎన్నో కళలు, సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగుతున్నాయి కదండి. ఉత్తర భారతదేశంలో నివసించే బైగా గిరిజన తెగ పాటించే పచ్చబూట సంస్కృతి ఆ కోవకే చెందుతుంది. ఆ కళ అంతరించిపోకుండా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు మంగబాయి మారవి. సంస్కృతి సంప్రదాయాలను కళాత్మకంగా చెప్పే, చూపే ఆచారం చాలా చోట్ల కనిపిస్తుంది. ఉత్తరాదిలో ఉండే బైగా గిరిజన తెగ ఒంటి నిండా పచ్చబొట్లు వేయించుకుంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటుందండి. 36 ఏళ్ల మంగబాయి ఆ తెగకు చెందినవారే. ఈమెది మధ్యప్రదేశ్ లోని లాల్పూర్. అప్పుడప్పుడు కొన్ని చుక్కలు పెట్టడం, గీతలు కలపడం చేస్తూ తల్లిదండ్రుల నుంచి ఇక్కడ చిన్నప్పుడు నేర్చుకున్నారు. ఈ తెగలో మహిళలు శరీరం మొత్తం పచ్చబొట్లు వేయించుకోవడం ఆనవాయితీ. దీన్నే గోడ్నాగా పిలుస్తారు. దీనిలో భాగంగా అమ్మాయిలు 8 నుంచి 10 ఏళ్లు వచ్చేసరికి మొదట నుదుటి మీద బొమ్మగిస్తారు. తర్వాత చేప, ఆవు, తేనెపట్టు, ధాన్యం గింజలు, క్రమ పద్ధతిలో గీతలు, ఇలా పచ్చబొట్లు వేస్తారు. ప్రస్తుతం ఈ తెగలో మిగిలిన అతి కొద్ది మహిళా కళాకారుల్లో ఒకరు మంగళ. 7 ఏళ్లు వచ్చేసరికి శరీరం మొత్తం పచ్చబొట్లు వేసే డిజైన్లు వచ్చేసాయి అని చెబుతారేమే. చిన్నప్పుడు చుట్టుపక్కల గిరిజన గ్రామాలకు వెళ్తూ మహిళలకు పచ్చబొట్లు వేసేవాళ్లం. ఒకేడాది చేతికి పచ్చబొట్టు వేస్తే మరో ఏడాది కాలికి వేసేవాళ్లం. తర్వాత ఛాతి భాగంలో వెనుక వైపు ఇలా ఒంటి నిండా వేసేవాళ్లం. నేటి తరం మాత్రం అలా పూర్తిగా పచ్చబొట్లు వేయించుకోవడానికి ఇష్టపడడం లేదు అంటారు మంగళ. పచ్చబొట్ల డిజైన్లు ఉనికి కోల్పోకుండా ప్రత్యామ్నాయంగా వాటిని గీతలు, కాగితాలు, క్యాన్వాస్లు గోడలపై వేస్తూ నిక్షిప్తం చేస్తున్నారేమే. తన కళకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సిడ్నీలో 2 ఏళ్లకోసారి నిర్వహించే కళా ప్రదర్శనలో తన ప్రతిభ చూపే అవకాశాన్ని ఈ ఏడాది ప్రారంభంలో దక్కించుకున్నారు. ఈ ప్రదర్శనలో 15 అడుగుల ఎత్తున్న 2 టాటూలు వేయడం గొప్ప అనుభవం అంటారు మంగళ. ఓకే లిసనర్స్, వినరు కదండి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773. శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల

0: ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి ఐఓఐ ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మోదీ హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయీ కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా.
2: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి.
3: మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
4: వెల్కమ్ బ్యాక్ టు మహిళ లిజనర్స్. మరి ఈ రోజు ప్రోగ్రామ్ లో సరికొత్త వంటకం గురించి తెలుసుకుందామండి. దాని పేరు వచ్చేసి స్టీమ్డ్ స్ప్రింగ్ రోల్. మరి దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి స్ప్రింగ్ రోల్ రేపర్లు మార్కెట్ లో దొరుకుతాయండి. అవి 10 ఉల్లికాడలు, 4 ఉల్లిపాయ, 1 క్యారెట్లు, 2 క్యాప్సికం, 1 క్యాబేజీ తురుము కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, మొలకలు 1/4 కప్పు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్. ఇక తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. నాన్ స్టిక్ పాన్ లో నూనె వేసి కాగాక సన్నగా తరిగిన ఉల్లికాడ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యాబేజీ తురుము, ఉప్పు వేసి బాగా వేయించాలండి. తర్వాత మిరియాల పొడి, సోయా సాస్ వేసి కలపాలి. మొలకలు కూడా వేసి బాగా కలపాలి. కూరగాయ ముక్కల్ని మెత్తపడి ఉడికిన తర్వాత తీసి చల్లార్చాలి. చిన్న గిన్నెలో 1/2 టీ స్పూన్ నూనె వేసి కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి పేస్ట్లా చేయాలి. ఇప్పుడు ఒక్కో స్ప్రింగ్ రోల్ రేపర్ను తెరిచి అందులో కూర మిశ్రమాన్ని పెట్టి మళ్ళీ గట్టిగా చుట్టేసి జాగ్రత్తగా అంచులు మడిచేయాలి. అవి ఊడిపోకుండా కార్న్ ఫ్లోర్ పేస్ట్ తో అతికించాలి. ఇలాగే అన్ని చేసి వీటిని ఆవిరి మీద సుమారు 30 నుంచి 40 నిమిషాల వరకు ఉడికించి దించాలండి. అంతే వేడివేడి స్టీమ్డ్ స్ప్రింగ్ రోల్స్ అయితే రెడీ అయిపోతుంది. ఓకే లిసనర్స్, విన్నారు కదండి. మళ్ళా తిరిగి రేపు ప్రసారమయ్యే మహిళా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అర్జునందిని.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: विष्णु FM 90.4।
1: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. క్లోమం, ప్యాంక్రియాస్ అనగానే మనకు చటుక్కున ఇన్సులిన్, క్లోమంలో ఆ ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గితే తలెత్తే మధుమేహం వంటివే గుర్తొస్తాయి. కానీ క్లోమానికి సంబంధించి అత్యంత ప్రమాదకరమైన సమస్య మరొకటి ఉందండి, అదే క్లోమం వాపు. దీన్నే ప్యాంక్రియాటైటిస్ అంటారు. ఇది ఉన్నట్టుండి ముంచుకు రావచ్చు, లేదు దీర్ఘకాలిక సమస్యగా తయారై వేధించను వచ్చు. కొంత అరుదే అయినా క్లోమంలో క్యాన్సర్ కూడా రావచ్చు. వీటన్నిటిలోనూ కేవలం తీవ్రమైన కడుపు నొప్పి వంటి లక్షణాలే కనబడుతుంటాయి. వీటిని వెంటనే గుర్తించి చికిత్స ఆరంభించకపోతే పెను ప్రమాదం ముంచుకు రావచ్చు. అందుకే వీటికి సంబంధించిన వివరాలను మీ ముందుకు తెస్తోంది రేడియో విష్ణు 90.4. ఒకవైపు చిన్న పేగు, మరోవైపు పెద్ద పేగు, ఇంకోవైపు ప్లీహం, ఇంకో పక్క జీర్ణాశయం, వీటన్నిటికీ మధ్య పొట్టులో ఎక్కడో లోపలగా నక్కినట్టుగా ఉంటుంది క్లోమం. మన చూపుడు వేలులాగా చిన్నగానే ఉంటుంది, కానీ మన శరీరానికి సంబంధించినంత వరకు ఇది అత్యంత కీలకమైన అవయవం. ఇది రెండు రకాల పనులు చేస్తూ ఉంటుందండి. మొదటిది ఇన్సులిన్, గ్లూకోగోన్ వంటి ముఖ్యమైన హార్మోన్లను ఉత్పత్తి చేయడం. ఈ ప్రక్రియ అస్తవ్యస్తమైతే మధుమేహం వంటి సమస్యలు తలెత్తుతాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక క్లోమం చేసే రెండో పని, మనం తిన్న ఆహారంలోని కొవ్వులు, మాంసకృతులు వంటి బలవర్ధకమైన పదార్థాలను అరిగించుకునేందుకు అవసరమైన జీర్ణరసాలను ఉత్పత్తి చేయటం. ఈ జీర్ణరసాలు చాలా ప్రత్యేకమైనవి, శక్తివంతమైనవి. ఇవి క్లోమం నుంచి ఒక నాళం ద్వారా పేగుల్లోకి వచ్చి అప్పుడు క్రియాశీలమైన ఆహారం జీర్ణం కావడానికి దోహదం చేస్తాయి. కానీ సమస్య తలెత్తినప్పుడు ఇవి బయటకు రాకముందే క్లోమంలోనే క్రియాశీలమైపోయి చివరకు తమను ఉత్పత్తి చేసిన క్లోమ కణాలనే

తినేయటం ఆరంభిస్తాయి. దీంతో క్లోమం వాచిపోయి విపరీతమైన కడుపు నొప్పితో పాటు తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. దీన్నే ప్యాంక్రియాటైటిస్ అంటారు. ఈ సమస్య ఉన్నట్టుండి ఆరంభం కావచ్చు. దీన్నే ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. లేదు దీర్ఘకాలం బాధించే వ్యవహారంలా తయారవ్వచ్చు. దీన్ని క్రోనిక్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. కొన్నిసార్లు దాదాపు ఇదే లక్షణాలతో దీనిలో క్యాన్సర్ కూడా మొదలవ్వచ్చండోయ్. చికిత్స ఆరంభించకపోతే అత్యంత ప్రమాదకరం. ఇదే లక్షణాలతో దీనిలో క్యాన్సర్ కూడా మొదలవ్వచ్చు. ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన సమస్యలండి. సకాలంలో గుర్తించి చికిత్స ఆరంభించకపోతే అత్యంత ప్రమాదకరంగా కూడా పరిగణించవచ్చు. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ గురించి తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. పొట్టులో భరించరానంత తీవ్రమైన నొప్పితో హఠాత్తుగా మొదలయ్యే ప్రమాదకరమైన సమస్య ఎక్యూట్ ప్రాంక్రియాటైటిస్. ఈ నొప్పి మొదలైందంటే అస్సలు ఆగదండి, సాధారణ మందులకేమో లొంగదు. పైగా ఎంత తీవ్రంగా ఉంటుందంటే వెనక వీపులోకి కూడా తన్నుతూ ఉంటుంది. ఏదైనా ఆహారం తీసుకుంటే ఇంకా పెరిగిపోతుంది. నొప్పి తీవ్రతకి చెమటలు కూడా పట్టేస్తాయి. కొన్నిసార్లు షాక్లోకి వెళ్ళిపోతారు. అందుకే దీన్ని గుండెపోటుగా పొరబడే సందర్భాలు ఎక్కువే. దీంతో పాటు వికారం, వాంతులు, అలసట వంటివి ఉంటాయి. ఈ దశలో దీన్ని గుర్తించకపోతే చాలా ప్రమాదం అంది. ఇక ఎక్యూట్ ప్రాంక్రియాటైటిస్ కి కారణాలైతే తెలుసుకుందామండి. పసరతిత్తి అనగా గాల్ బ్లాడర్ లో రాళ్ళు ఏర్పడితే అవి కొన్నిసార్లు పైత్యరస నాళం గుండా కిందకి జారి ఈ క్లోమా నాళానికి అడ్డుపడచ్చు. దీంతో క్లోమంలో తయారైన జీర్ణరసాలు బయటకు వచ్చే మార్గం లేక క్లోమం చికాకుకు గురై వాచిపోయి నొప్పితో సమస్య అయితే ఆరంభమవుతుంది. దీన్ని బిలియరీ ప్యాంక్రటైటిస్ అంటారు. ఇటీవలి కాలంలో పసరతిత్తుల్లో రాళ్ల సమస్య బాగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ క్లోమం వాపు సమస్య కూడా ఎక్కువ అవుతుందండి. మద్యం కాలేయాన్నే కాదు క్లోమాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి మద్యం అతిగా తీసుకునే వారికి ఈ ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ముప్పు పొంచి ఉంటుంది. మన రక్తంలో ట్రైగ్లిజరాయిడ్లు ఎక్కువగా ఉన్నా ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. కాబట్టి రక్తంలో కొలెస్ట్రాల్తో పాటు ట్రైగ్లిజరాయిడ్ల పైన కూడా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. వీటి స్థాయి పెరగకుండా ఉండేందుకు కొవ్వు, మాంసం, నెయ్యి వంటివి అధికంగా తినకుండా ఉండటం ముఖ్యం. రకరకాల వైరస్ సంబంధ వ్యాధులు కూడా క్లోమం వాపు తెచ్చిపెట్టచ్చు. అలాగే కొన్ని రకాల మందులు పారాథైరాయిడ్ సమస్యల వంటివి ప్యాంక్రియాటైటిస్ కు దారితీయచ్చు. పుట్టుకతోనే క్లోమనాలం, పైత్యరస నాణాలు కలిసే చోట లోపాలు గల వారికి ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అయితే రావచ్చండి. పేగుల్లో అవరోధాలు, కిడ్నీల్లో రాళ్ళ వంటి సమస్యలకు దాదాపు ఇలాంటి లక్షణాలే ఉంటాయి. కాబట్టి కడుపు నొప్పి వంటివి కనబడుతున్నప్పుడు ప్యాంక్రియాటైటిస్ ను అనుమానించడం ముఖ్యం. లేకపోతే జాప్యం జరిగిన కొద్దీ క్లోమం మొత్తం దెబ్బతినిపోతుంది. అంతేకాదండి, చుట్టూ నీరు చేరి ఇన్ఫెక్షన్ మొదలై చుట్టుపక్కల అవయవాలు దెబ్బతింటాయి. క్లోమం వాపు తీవ్రంగా వస్తే కొందరిలో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు కూడా ప్రభావితమవుతాయి. ఒంట్లో నీరు, స్రావాలు అస్తవ్యస్తమై ఊపిరితిత్తుల్లో నీళ్లు చేరి శ్వాసేమో కష్టమైపోతుంది. ప్యాంక్రియాసిస్ లోని ఈ జీర్ణరసాలు బయటపడి చుట్టుపక్కల ఉండే రక్తనాళాలను తినేయటం, నీరు పెరిగి పేగులు కదల్లేని పరిస్థితి తలెత్తడం వంటి రకరకాల ఇబ్బందులైతే ఉంటాయి. అందుకే ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ చాలా ప్రమాదకరమైన సమస్య. ఇన్ఫెక్షన్ పెరిగి ఇన్ఫెక్టెడ్ ప్యాంక్రియాటైటిస్, నెక్రోసిస్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీయచ్చు. కాబట్టి ప్యాంక్రియాటైటిస్ ను వెంటనే గుర్తించి చికిత్స ఆరంభిస్తే దీని మూలంగా సంభవించే అనర్థాల నుంచి అయితే తప్పించుకోవచ్చండి. ఓకే లిసనర్స్, మరి ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ గురించి, మరి వాటి కారణాల గురించి అయితే తెలుసుకున్నాం కదండి. మరి ఇప్పుడు ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ కి చికిత్స ఏంటో తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు. మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

బ్యాక్ లిజనర్స్. రక్తంలో కాల్షియం, కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరాయిడ్లు, అల్బుమిన్, తెల్ల రక్త కణాలు వంటివన్నీ పరీక్షిస్తారు. పొట్టుకు అల్ట్రాసౌండ్ పరీక్ష చేస్తే క్లోమం వాచి ఉందా, దానిలో రాళ్లున్నాయా తదితర వివరాలైతే తెలుస్తాయండి. అనుమానం బలంగా ఉంటే సిటీ స్కాన్ కూడా చేస్తారు. ఈ సమాచారంతో రాన్సెన్స్ స్కోర్, అపాచీ స్కోర్ వంటి వాటి ఆధారంగా సమస్య తీవ్రతనైతే గుర్తిస్తారు. స్కోర్ ఎక్కువగా ఉంటే తక్షణ చికిత్స అయితే తప్పనిసరి. మరి ప్యాంక్రియోటైటిస్ బాధితులకు వెంటనే ఉపశమన చికిత్స ఆరంభించడం చాలా అవసరం. 2-3 రోజుల పాటు పేగులకు పూర్తి విశ్రాంతి ఇవ్వాలి. కాబట్టి సెలైన్ బయట నుంచి పోషకాలు ఇస్తారు. కాస్త కోలుకున్న తర్వాత ముక్కు నుంచి నేరుగా చిన్న పేగులోకి గొట్టం పంపి దాని ద్వారా ఆహారం అయితే అందిస్తారు. దీనివల్ల పేగుల కదలికలు నిలిచిపోకుండా ఉంటాయి. పేగుల కదలికలు ఆగితే లోపల బ్యాక్టీరియా వృద్ధి చెంది ఆ ఇన్ఫెక్షన్ క్లోమాలోకి ప్రవేశించవచ్చు. ఇది మరింత ప్రమాదకరం. కాబట్టి గొట్టం ద్వారా ఆహారం ఇస్తే ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం తక్కువ. ఒకవైపు రోగికి ఇలాంటి సపర్యలు చేస్తూనే క్లోమం వాపునకు కారణమేమిటో అన్వేషిస్తారండి. రాళ్ళు అడ్డుపడి సమస్య తలెత్తితే వెంటనే ఎండోస్కోపీ ద్వారా రాళ్లను తొలగిస్తారు. దీంతో క్లోమం క్రమేపీ కుదుట పడుతుంది, కనీసం సమస్య ముదరకుండా అయినా ఆగుతుంది. ప్యాంక్రియోటైటిస్ లో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది, కాబట్టి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. కిడ్నీ వైఫల్యం కూడా తలెత్తచ్చు. శ్వాస ఇబ్బంది రాకుండా చూడటం, ఇతరత్రా ఏ అవయవం దెబ్బతింటున్నా వెంటనే గుర్తించి దీన్ని చెక్కదిద్దడం, అవసరమైతే ఐసీయూలో ఉంచి మెరుగయ్యేలా చూడటం వంటి ఉపశమన చికిత్సలైతే చేస్తారు. ఈ తీవ్ర దశ వారం 10 రోజుల పాటు ఉండొచ్చు, కొందరిలో 4 రోజుల వరకు కొనసాగచ్చు. ఎప్పటికప్పుడు అందించే చికిత్సతో రోగి క్రమేపీ కోలుకుంటారు. ఈ తీవ్ర దశ దాటిన తర్వాత లోపల ఇన్ఫెక్షన్ వంటివి ఉంటే సర్జరీ చేసి ఆ భాగాలను తొలగించడం, నీటి తిత్తులు ఏర్పడితే వాటిని తొలగించడం, రాళ్ల వల్ల వస్తే మళ్ళీ రాళ్లు రాకుండా లాప్రోస్కోపీ పద్ధతిలో మొత్తం పసరుతిత్తును తీసేయడం వంటి చికిత్సలైతే చాలా అవసరమండి. కొందరిలో క్లోమరసాలు, రక్తనాళాలను తినేయటం వల్ల లోపల తీవ్ర రక్తస్రావం జరుగుతుంది. దీన్ని ఎక్యూట్ సివియర్ హెమరేజిక్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఇది మందులతో నియంత్రణలోకి రాకపోతే వెంటనే మొత్తం క్లోమాన్ని తొలగించాల్సి ఉంటుంది. క్లోమం బాగా చీము పట్టి క్షీణిస్తే లాప్రోస్కోపీ పద్ధతిలో సర్జరీ చేసి ఆ భాగాన్ని తొలగించాల్సి ఉంటుంది. మరీ ఎక్కువగా దెబ్బతింటే పొట్టు తెరిచి సర్జరీ చేయక తప్పదు. కొందరిలో ఆపరేషన్ తర్వాత కూడా నీరు చేయడం వంటివి జరగచ్చు. వీరికి సూది ద్వారా ద్రవాలను బయటకు తీస్తారు. ఇదంతా ఈ రంగంలో అనుభవం ఉన్న నిపుణులు సమన్వయంతో చేయాల్సిన చికిత్స. కాబట్టి మంచి ఆసుపత్రిని ఎంచుకోవడం అయితే ముఖ్యమండి. ఓకే లిజనర్స్, విన్నారు కదా ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ చికిత్స గురించి అయితే తెలుసుకున్నాం. మరి దీంట్లో గమనించాల్సిన ముఖ్య విషయాల గురించి అయితే తెలుసుకుందామండి. మద్యం అలవాటు ఉన్న వారికి, పిత్తాశయంలో రాళ్లున్న వారికి, ట్రైగ్లిసరాయిడ్లు ఎక్కువగా ఉన్నవారికి హఠాత్తుగా కడుపు నొప్పి వస్తే ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వచ్చిందేమో అని తప్పకుండా అనుమానించాలి. ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ చాలా ప్రమాదకరమైన సమస్య. ఇన్ఫెక్షన్ పెరిగి ప్రాణాంతక పరిస్థితులకు కూడా దారితీయచ్చు. కాబట్టి దాన్ని వెంటనే గుర్తించి చికిత్స ఆరంభించడం అత్యవసరమండి. ఓకే లిజనర్స్, విన్నారు కదా ఈరోజు మనం ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ గురించి, వాటి కారణాల గురించి, మరి ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ చికిత్స గురించి అయితే తెలుసుకున్నాం. మళ్ళీ తిరిగి రేపు ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవాలో క్రోనిక్ ప్యాంక్రియాటైటిస్ గురించి మరియు క్లోమంలో క్యాన్సర్ గురించి, దాని చికిత్స గురించి అయితే తెలుసుకుందామండి. అంటిల్ దెన్, స్టేట్ ఇండియా రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్చే పల్లవి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: నేమ్ కుమారి, ఏజ్ 21, ఫిమేల్.

0: UFM 90.4.
1: ఒక మిశ్రమ హరిత ఎరువుతో భూములని సంపన్నం చేయడం. దశాబ్దాల తరబడి రసాయనిక ఎరువులని వాడిన రైతులు తమ భూముల నాణ్యత క్షీణించడాన్ని గమనించారు. ఎరువుల ధరలు పెరుగుతుండటంతో అనేక మంది రైతులు తమ భూములని సహజమైన పద్ధతిలో ఆరోగ్యంగా ఉత్పాదకంగా మార్చుకోవాలని ఆశిస్తున్నారు.
2: ఒకప్పటి రోజుల్లో పొలం పనుల్లో సహాయపడతాయని చాలా పశువులని పెంచేవాణ్ణి, కాబట్టి పెద్ద మొత్తంలో ఎరువు లభించేది. కానీ పొలం కోసం ట్రాక్టర్ ని కొన్న తర్వాత పశువుల్ని పెంచడం తగ్గించాను. రసాయనిక ఎరువుల మీద పూర్తిగా ఆధారపడ్డాను. ఎరువుల మీద ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చేది, కాబట్టి లాభం దక్కేది కాదు. ఒకప్పుడు పొలంలో నడుస్తుంటే మట్టి మెత్తగా అనిపించేది, ఇప్పుడు అదే మట్టి గట్టిపడిపోయింది. ఏం చెయ్యాలని 50 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్న మా నాన్నగారిని సంప్రదించాను. రసాయనిక ఎరువులను వాడాను కాబట్టి మట్టిలోని సూక్ష్మ జీవులు చనిపోయి మట్టి గట్టిపడిపోయిందన్నారాయన. రసాయనిక ఎరువులను వాడటం ఇంకా కొనసాగిస్తే నా దిగుబడి నశించడమే కాక భూసారం మరింత తగ్గిపోయి అసలు వ్యవసాయాన్ని కొనసాగించలేకపోతానని కూడా అన్నారు.
1: దక్షిణ భారతదేశపు రైతుల నుంచి మనం నేర్చుకోబోతున్నట్లు మీ పొలం చుట్టూ చెట్లు

0: పొదలని నాటవచ్చు.
1: విత్తనాలు నాటి అవి పెరిగిన తర్వాత చేర్చితే అది భూసారాన్ని పెంచడమే కాక మట్టిలోని మంచి సూక్ష్మ జీవాలను పెంచుతుంది కూడా. ఇలా నేను గత 3 ఏళ్ల నుంచి చేస్తున్నాను. ఇప్పుడు నా మట్టి మళ్లీ మెత్తగా మారింది. నాకు మంచి దిగుబడి దక్కుతూ లాభాలు వస్తున్నాయి. ఇలాంటి సేద్యాన్ని నేను ఆస్వాదిస్తున్నాను.
0: సూక్ష్మజీవులు పనిచేయడం వలన మట్టి గట్టితనం తగ్గి మట్టి రేణువుల మధ్య ఎడం పెరుగుతుంది కాబట్టి అందులో నీళ్లు ఎక్కువ నిలుస్తాయి. ఇంకా మరెన్నో లాభాలున్నాయి. మినుములు, నువ్వులు, అలసందలు, వేరుశెనగ, సోయాబీన్స్ వంటి కొన్ని హరిత ఎరువు మొక్కల వేళ్లల్లో జీవించే కొన్ని మేలు చేసే సూక్ష్మక్రిములు గాలిలోని నత్రజనిని గ్రహిస్తాయి. అవి ఈ నత్రజనిని మొక్కలు పీల్చుకోగలిగే రూపంలోకి మార్చుతాయి. హరిత ఎరువు పంటలు కలుపు మొక్కలని కూడా అణిచివేస్తాయి.
1: నేను కొబ్బరి, జామ తోటల్ని సేద్యం చేస్తున్నాను. కప్పుడు పంట లేకపోతే చెట్ల మధ్య కలుపు మొక్కలు బాగా పెరిగి నేను చెట్లకు ఉద్దేశించిన ఎరువుని, నీళ్లను తీసేసుకుంటాయి. నేనెప్పుడు హరిత ఎరువు పంటల్ని నాటి మట్టిలో చేర్చుతాను. అది కలుపు మొక్కల ఎదుగుదలను తగ్గించి పంటకు పోషణను.
0: హరిత ఎరువు పంటలు నేలని కప్పేస్తాయి కాబట్టి భారీ వర్షాల నుంచి, మండే ఎండల నుంచి దాన్ని కాపాడి కోతని అరికడతాయి. వాటి వేళ్లు మట్టి కణాలని పట్టి ఉంచి కదలనివ్వవు. మట్టికి జైవిక పదార్థాలను చేర్చి హరిత ఎరువు మట్టి పొందికను పెంపొందిస్తుంది. హరిత ఎరువు పంటలు తెగుళ్లు, వ్యాధుల జీవక్రమాన్ని ఛిద్రం చేస్తాయి.
1: నేను కూరగాయల సేద్యం చేస్తాను. నా వంగతోటకి వ్యాధి సోకితే పంటని మొత్తం కోసిన తర్వాత కూడా మట్టిలో వ్యాధి మిగిలి తర్వాతి పంట మీద దాడి చేస్తుంది. వేసిన పంటనే వేస్తే మొక్కలకు వ్యాధి సోకి దిగుబడి రాదు. దీన్ని అరికట్టి మట్టిని సంపన్నం చేయడానికి ప్రధాన పంట వేయడానికి ముందు హరిత ఎరువు పంటల్ని పెంచుతాను. కూరగాయల పంటనిచ్చే రోగకారకాలకు ఇవి నచ్చవు కాబట్టి ఆహారం లేక అవి చచ్చిపోతాయి. దాంతో నా ఎరువులు, తెగుళ్ల మందుల ఖర్చులు ఆదా అవుతాయి.
0: ఇప్పుడు హరిత ఎరువు పంటలని ఎలా నాటాలో చూద్దాం. ముందు మీ పొలాన్ని పైపైన దున్ని గడ్డలను చిదిమి మట్టిని మెత్తబరచడానికి నొల్ల చేయాలి. అర హెక్టార్ కి వేర్వేరు రకాల పంటల విత్తనాలు 10 కిలోలు కావాలి. మీ వద్ద ఉన్న దాన్ని బట్టి హరిత ఎరువు పంట రకాన్ని, విత్తనాల మొత్తాన్ని సరిచేయవచ్చు. అర హెక్టారులో నాటడానికి భారతదేశంలోని రైతులు 2 కిలోల మిల్లెట్ లేదా జొన్న గాని, 2 కిలోల పప్పులు వంటివి, పెసలు లేక మినుములు గాని తీసుకుంటారు. ఇంకా 2 కిలోల నువ్వులు లేక సోయాబీన్స్ వంటి నూనె ధాన్యాలను తీసుకుంటారు. వీటికి 2 కిలోల జీలుగు లేక జనపనార వంటి హరిత ఎరువు పంటల విత్తనాలని కలుపుతారు. కొత్తిమీర, జీలకర్ర వంటి మసాలా దినుసుల విత్తనాలు 2 కిలోలు చేర్చుతారు. మట్టిలోకి చేర్చినప్పుడు ఈ 5 రకాల పంటలు నత్రజని, భాస్వరం, పొటాషియం ఇంకా అనేక సూక్ష్మ పోషకాలను సమకూర్చుతాయి. ఈ విత్తనాలన్నీ కలపాలి.
2: పప్పు ధాన్యాల హరిత ఎరువులకు సిరిధాన్యాల కన్నా ఎక్కువ నీళ్లు కావాలి. అందుకని ఒకే రకపు విత్తనం కన్నా నేను అనేక రకాల విత్తనాలు నాటుతాం. పైగా సిరిధాన్యాల్లో కాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పప్పు ధాన్యాల్లో జింక్, నూనె పుప్పుల్లో మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఇతర పంటల కన్నా హరిత ఎరువు పంటల్లో నత్రజని ఎక్కువ ఉంటుంది. మీ పరిస్థితిని బట్టి మీరు చవకైన విత్తనాలను వాడవచ్చు. అందుబాటులో ఉన్న విత్తనాల్ని ఎక్కువగాను, తక్కువ దొరికే విత్తనాల్ని తక్కువగాను వాడవచ్చు.
0: నాటే ముందు 1 లీటర్ గోమూత్రాన్ని 5 లీటర్ల నీళ్లలో కలిపి ఆ ద్రావణంలో విత్తనాలు అరగంట సేపు నానబెట్టాలి. విత్తనాల ద్వారా వ్యాపించే వ్యాధులని అదుపు చేసే శిలీంద్రనాశక లక్షణాలు గోమూత్రానికి ఉన్నాయి. శుద్ధి చేసిన విత్తనాలని ఇప్పుడు పొలంలో నాటాలి. కరువు ఏర్పడితే పొలానికి 1-2 సార్లు సాగునీరు పెట్టాలి. మొక్కలు 5 నుంచి 6 వారాలవి అయ్యాక వాటిని మట్టిలో పైపైన చేర్చి వారం రోజుల పాటు పుల్లనివ్వాలి. సూక్ష్మజీవుల సాయంతో ఈ మొక్కలు మీ ప్రధాన పంట కోసం పోషకాలని నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఇప్పుడు మీ పొలం సేద్యానికి సిద్ధంగా ఉంది. కొందరు రైతులు ఇతర ఆకులతో కూడా తమ పొలాలని సంపన్నం చేస్తారు. మీ పొలాన్ని జైవిక పదార్థాలు, పోషకాలతో సంపన్నం చేయడానికి పచ్చని ఆకులని, చెట్ల కింద రాలిపడిన ఆకులని చేర్చవచ్చు.
3: పొలం చుట్టూ చాలా చెట్లని పెంచాను. ప్రధాన పంట నాట్లు వేసే ముందు ఆ చెట్ల ఆకులని సేకరించి పొలంలో పరిచి దున్నుతాను. వారం రోజుల పాటు వాటిని కొళ్ళనిచ్చి అవి ఎరువుగా మారాక అప్పుడు ప్రధాన పంట నాట్లను వేస్తాను. దీనివల్ల పంట ఎదుగుదలకు అవసరమయ్యే పోషకాలు లభిస్తాయి. సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. దీంతో నాకు సమయం ఆదా అవుతుంది.
0: మీ పొలంలోను చుట్టూ తాను పూల మొక్కలను, పొదలను చేర్చితే అవి అదనపు లాభాలని అందిస్తాయి.
3: పొలం చుట్టూతా పూల మొక్కలని పెంచుతాను. మట్టి సంపన్నమై దిగుబడి పెరుగుతుంది. పూలలోని తేనె నుంచి ఆహారాన్ని పుప్పొడిని సేకరించి

0: చడానికి తేనె తీగలు వస్తాయి. మొక్కలని పుష్ప పరాగ సంపర్కం జరుగుతాయి కాబట్టి నాకు మెరుగైన దిగుబడి లభిస్తుంది.
1: బంజరు భూములని మీరు సేద్య భూములుగా మార్చాలనుకుంటే హరిత ఎరువు విత్తనాలని 2 నుంచి 3 సార్లు నాటడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత 6 వారాల వయసున్న హరిత ఎరువు పంటల్ని మట్టిలోకి చేర్చాలి. ఇలా చేస్తే మట్టి గట్టిదనం తగ్గి సారవంతమై సేద్యానికి అనుకూలమవుతుంది. ఉప్పదనంతో బాగా దెబ్బతిన్న భూములని పునరుజ్జీవింపచేయడానికి కూడా ఈ పద్ధతి ఉపకరిస్తుంది.
2: పొలాన్ని దున్నిన తర్వాత వరి మొక్క, పెసలు, జిలుగు, ఆముదపు విత్తనాలని కలిపి నాటాను. నెల తర్వాత హరిత ఎరువును చేర్చాను. అప్పుడు పొలం చుట్టుపక్కల నుంచి పచ్చని ఆకులను సేకరించి పొలంలో పరిచి దున్నాను. వారం తర్వాత బాగా కుళ్లిన ఆవు పేడను వేసి మళ్లీ మట్టిని దున్నాను. ఇలా 2 సార్లు చేశాక కూరగాయ పంటలు పండించి మితమైన దిగుబడి పొందాను. అయితే హరిత ఎరువుని 1 కన్నా ఎక్కువ సార్లు నాటాకే తర్వాత వేసిన కూరగాయల పంటలు చక్కగా ఎదిగి మంచి దిగుబడి వచ్చింది. ఆవు పేడ దొరకకపోతే హరిత ఎరువు పంటల్ని మరో 2 సార్లు నాటి అప్పుడు పంటలు వేయడం మొదలు పెట్టవచ్చు.
1: మనం ఏం నేర్చుకున్నాం? హరిత ఎరువు పంటలని వాడి మీ భూమిని స్వస్థపరిచి దాని ఉత్పాదకతను పెంచ మట్టిలోకి చేర్చినప్పుడు వేర్వేరు పంటలు, చెట్ల ఆకులు వేర్వేరు స్థాయిల్లో సూక్ష్మ స్థూల పోషకాలని అందజేస్తాయి. ఇది జైవిక పదార్థాలని చేర్చి మేలు చేసే మట్టి సూక్ష్మజీవులని పెంచి భూసారాన్ని పెంచుతుంది. అర హెక్టారుకి సిరిధాన్యాలు, పప్పులు, నూనె గింజలు, హరిత ఎరువు పంటలు, మసాలా దినుసులు, విత్తనాలని 10 కిలోలు కలిపి వాడాలి. లీటర్ గోమూత్రాన్ని 5 లీటర్ల నీళ్లలో కలిపి 30 నిమిషాలు నానబెట్టాలి. శుద్ధి చేసిన విత్తనాలని నాటి 5 నుంచి 6 వారాల పాటు పెరగనివ్వాలి. పొలానికి 1-2 సార్లు సాగునీరు పెట్టాలి. తక్కువ వయసు హరిత ఎరువు మొక్కలని మట్టిలోకి చేర్చాలి. మీ పొలంలోనూ చుట్టూ తాను పెరిగిన పొదలు, చెట్ల ఆకులను కూడా చేర్చు. ప్రధాన పంట సేద్యానికి ముందు 1 వారం రోజుల పాటు ఆకులను కుళ్ళనివ్వాలి. మీ పొలం ఆరోగ్యాన్ని, సారాన్ని పుంజుకున్న తర్వాత మీ కుటుంబాన్ని పోషించడానికి ఆరోగ్యవంతమైన పంటలను పండించవచ్చు.
0: ఆహారోత్పత్తిని పెంచడానికి మన భూములు, గాలి, నీళ్లను కలుషితం చేసే రసాయనిక ఎరువులను వాడటం ఆపేయాలి. బదులుగా హరిత ఎరువులను వాడాలి. ఇలా చేస్తే మన పర్యావరణానికి హాని జరగకుండా భూసారాన్ని పెంచవచ్చు. మనం ప్రకృతి వైపు తిరిగి మళ్లవలసిన సమయం వచ్చింది.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 2377 96 23 7295.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: భాయో ఆర్ బహనో, సత్రియా కా, కమ్ అండ్ జాయిన్

0: FM 90.4.
1: గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంతో మీ ముందుకు వచ్చింది మండడి విష్ణు 90.4. మరి ఈనాటి మన కార్యక్రమం ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకుందాం. అసలు కణ నిర్మాణంలోనికి వెళితే అందులో ఉండేటువంటి ఆర్ఎన్ఏ, డిఎన్ఏ అనే మాటలు అందరం వినే ఉండుంటాం, అవునా? మరి వాటి గురించి ఈనాటి మన కార్యక్రమం ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. పురుష శుక్ర కణంలో 23 క్రోమోసోమ్లు, స్త్రీ అండాశయంలోని అండ కణంలో 23 క్రోమోసోమ్లు ఉంటాయి. అయితే ఈ శుక్ర అండ కణాలు కలిసి పిండ కణంగా, అంటే జైగోట్గా ఏకకణంగా మారుతుంది. అప్పుడు ఈ జైగోట్లో 23+23 అంటే 46, అంటే 23 జతల క్రోమోసోమ్లు అనేవి ఏర్పడతాయి. ఇదే 1 2 2 4 4 8 8 16 16 32 ఇలా నిరంతరం విభజన చెందుతూ ఇంతింతై కణమంతై పిండ రూపం దాల్చి రకరకాల అవయవాలు ఏర్పడి శిశువు రూపం దాల్చి మానవాకృతిని పొందుతుంది. ఇదండి మానవాకృతి ఈ విధంగా పొందుతుందన్నమాట. అయితే ఈ ప్రతి కణంలోనూ ఒక న్యూక్లియస్ అనేది ఉంటుంది. దానిలో 23 జతల క్రోమోసోమ్లు ఉంటాయి. 23 జతలున్న ఒక కణం జెండుగా విభజన జరిగినప్పుడు తిరిగి ప్రతి కణంలోనూ 23 జతల క్రోమోసోమ్లే ఉంటాయి. అదెలా జరుగుతుందో, ఇక జీవి పునరుత్పత్తికి ఈ క్రోమోసోమ్లు ప్రథమ సోపానాలని చెప్పక తప్పదు. జీవులకున్న ప్రధాన లక్షణమైన ఈ సంతానోత్పత్తి కార్యక్రమానికి మూల విరాట్టులైన ఈ క్రోమోసోమ్లు ఏ

పదార్థాలతో ఏర్పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. క్రోమోసోమ్ను నిశితంగా పరీక్షిస్తే దానిలో జీనులు అనేవి ఉంటాయి. ఈ జీనులో సగం ప్రోటీన్ అని, మిగిలిన సగం భాస్వర ధాతువుతో నిండిన కేంద్రకామ్లం అని తేలింది. ఇందులో ప్రోటీన్ విషయం మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. అది నిర్మాణాభివృద్ధికి సహకరించే పదార్థమే కాని నూతన జీవన చర్యలకు సహకరించే పదార్థం కాదని. కాబట్టి మిగిలిన సగమైన భాస్వరంలో కూడుకున్న భాగం మీద ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. దీన్నే కేంద్రకామ్లం అని అంటారు. ఇది న్యూక్లియోటైడ్లతో నిర్మించబడి ఉంటుందన్నమాట. ఇక న్యూక్లియోటైడ్లను ఇంకా పరిశీలిస్తే ప్రతి న్యూక్లియోటైడ్ లో మూడు ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి. ఒకటి ఆమ్ల భాస్వరం, రెండోది ఒక రకం చక్కెర, మూడోది నత్రజని ఉన్న పదార్థం. ఇప్పుడు ఆమ్ల భాస్వరం అంటే ఏంటో తెలుసుకుందాం. ఆమ్ల భాస్వరం అంటే ఒక భాస్వరం పరమాణువు నాలుగు ఆమ్లజని పరమాణువులు సంయోగం చెందింటే ఆమ్ల భాస్వరం. ఇక రెండవది చక్కెర. మామూలుగా లభ్యమయ్యే చక్కెరలో ఆరు కార్బనపు అణువులు అనేవి ఉంటాయి. కాని పాంచ చక్కెర అంటే పెంటా షుగర్ అనే మరొక రకం చక్కెర ఉంది. దీనిలో ఆరు కార్బనపు అణువులకు ఐదే ఉంటాయి. అందుకే దాన్ని పెంటా షుగర్ అని అంటాం. అంటే ఇక్కడ సైన్స్ భాషలో పెంటా అంటే ఐదు అని అర్థం, మోనా అంటే ఒకటి, డై అంటే రెండు, ట్రై అంటే మూడు, టెట్రా అంటే నాలుగు, ఇలా అంకెళ్ళి పిలుస్తారు. దీన్నే రైబోజ్ చక్కెర అని కూడా అంటారు. ఇంకా వీటిలో మరొక రకం చక్కెర ఉంది. ఇప్పుడు చెప్పుకున్న చక్కెరలో ఐదు ఆక్సిజన్ పరమాణువులు ఉన్నాయి కదా, కానీ మరో రకం చక్కెరలో మరొక ఆక్సిజన్ పరమాణువు తక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ పరమాణువు తక్కువైనా రైబోజ్ చక్కెర కాబట్టి డిఆక్సీ రైబోజ్ చక్కెర అని అంటా అన్నమాట.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రతి న్యూక్లియోటైడ్ లోనూ ఆమ్ల భాస్వరం ఉంటుంది, కానీ రైబో చక్కెర ఉన్న న్యూక్లియోటైడ్ లో డిఆక్సీ రైబోస్ చక్కెర ఉండదు. అంటే ఏదేని ఒక న్యూక్లియోటైడ్ లో రైబో చక్కెర గాని డిఆక్సీ రైబో చక్కెర గాని ఏదేని ఒకటే ఉంటాయి. ఆమ్ల భాస్వరం మాత్రం అన్ని న్యూక్లియోటైడ్ లోనూ ఉంటుంది. కాబట్టి కణిక ఆమ్లం అంటే న్యూక్లిక్ యాసిడ్ అనేది రెండు రకాలుగా విడగొట్టబడింది. రైబో చక్కెర కలిగిన న్యూక్లియోడైడ్లు రైబో న్యూక్లిక్ యాసిడ్లుగాను డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ గాను వేరు చేయబడింది. అయితే కణసారంలో ఎక్కువగా ఆర్ఎన్ఏ ఉంటే కేంద్రకంలోని క్రోమోసోముల్లో ఉండే జీనుల్లో ఈ డిఎన్ఏ అనేది ఉంటుంది. ఇక్కడ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటే ఆర్ఎన్ఏ, అలాగే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటే డిఎన్ఏ. ఓకేనా లిసనర్స్? మరి ఇప్పటికీ ఆమ్ల భాస్వరం, పాంచ చక్కెర్ల గురించి కొంతవరకు తెలుసుకున్నాం. ఇక మూడవది నత్రజని సహిత పదార్థం. ఈ పదార్థం పిరిమిడేళ్ళు అని పిలువబడే సైటోసిన్, థైమిన్, యూరసిల్ అనే మూడు నిర్మాణ క్రమాల్లో ఫ్యూరేళ్ళు అని పిలువబడే అడినైన్, గువనైన్ అనే రెండు నిర్మాణ క్రమాల్లోనూ కలిసి మొత్తం 5 నిర్మాణ క్రమాల్లోనూ ఉంటాయి. అయితే వీటిలో కూడా ఉన్న మూల పదార్థాలు కార్బన్, నైట్రోజన్, హైడ్రోజన్, ఆక్సిజన్లే. ఇప్పుడు ఒకసారి అసలు విషయాన్ని తెలుసుకుందాం. అదేంటంటారా? మనం ఇప్పుడు డిఎన్ఏ గురించి తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే జీవ కణంలోని సైటోప్లాజం మధ్య ఉన్నది కేంద్రకం. ఈ కేంద్రకంలోని క్రోమోసోముల్లో ఉంటాయి జీన్స్, అవునా? అదేవిధంగా ఈ జీన్లో సగం ప్రోటీన్లుంటే మిగిలిన సగం ఆమ్ల భాస్వరం, డిఆక్సీ రైబో చక్కెర, ప్యూరిన్, పిరిమిడిన్లు అనబడే నత్రజని నిర్మాణాలతో కూడుకున్న న్యూక్లియోటైడ్లతో నిర్మితమైన డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అనేది అంటే డిఎన్ఏ ఉంటుందన్నమాట. ఇక ఈ డిఎన్ఏ లేకపోతే జీవులకు అంటే జంతువులకు గాని మొక్కలకు గాని పునరుత్పత్తి లేనేలేదు. తిరిగి జీవి జన్మించడం అనేది లేదు. ఇంకా స్థూలంగా చెప్పుకోవాలంటే జీవమే లేదు. కాబట్టి ప్రకృతిలో జీవానికి మూలం డిఎన్ఏ. మరి డిఎన్ఏకి మూలం మూలకాలు. డిఎన్ఏలో ఏ మూలకాలు అంటే కార్బన్, హైడ్రోజన్, భాస్వరం, ఆక్సిజన్, నైట్రోజన్ ఇవన్నీ ఉన్నాయో మట్టిలో కూడా అవే ఉంటాయి.

ఇక అనంత విశ్వంలోని ధూళి మేఘాల్లోనూ అవే ఉంటాయి. అయితే వాటి ఒక రకమైన కట్టడి వల్ల, ఒక నిష్పత్తిలో సంయోగం చెందడం వల్ల ఆ నిర్జీవ మూల ధాతువుల్లో చైతన్యం స్రవించి జీవం కదలాడుతూ ఉంటుంది.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు

0: అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఇలాంటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో అసలు మూలకాలు అంటే ఏంటి, వాటిలో డిఎన్ఏ అంటే ఏంటి, ఆర్ఎన్ఏ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకున్నా కదా. ఇప్పుడు మరొక విషయం తెలుసుకుందాం. జీవ సృష్టికి సేంద్రియ పదార్థాలు మూలమని తెలుసుకున్నాం కదా. అయితే అవి నీటి ద్వారా సముద్రాల్లోనికి చేరి అక్కడి కార్బన్తో కలిసి సంయోగం చెంది జీవధాతువుగా ఆవిర్భవించిన విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే జీవకణం చూసినప్పుడు దానిలోని కేంద్రకం లోపల గల క్రోమోసోములు, దానిలోని జీనులు, ఆ జీనులోని సగం భాగం ప్రోటీను, సగం భాగం డిఎన్ఏ అని తేలింది. ఇందాకనే కదండి చెప్పుకున్నాం. మరి అంటే జీవి తొలి దశ ప్రోటీన్ మరియు డిఎన్ఏ అనమాట. ఎందుకంటే ప్రోటీన్లు శక్తి ఉత్పాదకాలు మాత్రమే, ఇక డిఎన్ఏ పునరుత్పత్తి కేంద్రం మాత్రమే. కాబట్టి ఈ రెండూ వేరువేరుగా ఉంటే ఆ పదార్థంలో జీవ లక్షణాలు లేనట్టే, అంటే జీవం లేనట్టే కదా. కాబట్టి ఈ రెండు పదార్థాలు కలిసినట్లయితేనే తొలి ప్రాణి అవుతుంది. అలాంటి ప్రాణి ఏదైనా ఉందా అని శాస్త్రవేత్తలు భూతద్దాలు పెట్టుకుని చూస్తే ఎప్పటికో గాని వాటి ఉనికి అర్థం కాలేదు. అది కూడా 1935 అమెరికాలోని డబ్ల్యూఎం స్టాన్లీ అనే శాస్త్రవేత్త ఒక చిన్న పొగాకు కాడని సూక్ష్మదర్శిని కింద పెట్టి కళ్లలో ఒత్తులు వేసుకుని చూస్తుంటే ఒక చిన్న దారపు పోగు వంటి జీవి ఒకటి కనిపించింది. అయితే దాన్ని పరిశీలించాడు. అది పరిశీలిస్తే అది కేవలం ఆర్ఎన్ఏతో ఉన్న ఒక ప్రోటీన్ మాత్రమే అని తేలి అదిరిపోయి ఆశ్చర్యపోయి అతను, అరే అసలు జీవకణమంటేనే క్రోమోసోమ్లు, దాని చుట్టూ కేంద్రకం, దాని చుట్టూ కేంద్రక పొర, దాన్ని ఆవహించి సైటోప్లాజం, దాని చుట్టూ కణపొర, ఇవన్నీ ఉన్నదే జీవకణం కదా అని అనుకున్నాట. కనీసం ఏకకణ జీవుల్లో ఈ నిర్మాణమంతా ఉంటుంది కదా, మరి ఇదేం జీవి? చిత్రాతి చిత్రంగా ఉంది. దీనిలో సైటోప్లాజం లేదు, కణకవచమూ లేదు, మైటోకాండ్రియా లేదు, కేంద్రకమూ లేదు, కేవలం ప్రోటీన్లు, న్యూక్లిక్ ఆమ్లం ఉన్న ఒక క్రోమోసోము. భలే ఉంది, అయితే దీని జాతకం ఏంటో చూడాలి అని ఆ క్రోమోసోమును ఆ ఆకు నుండి వేరు చేసి ఇంకా పెద్ద మైక్రోస్కోప్ పట్టుకొచ్చి దాన్ని చూసేసరికి అది వెంటనే క్రిస్టలైజ్ అయింది, అంటే చచ్చిపోయిందనమాట. చలనం లేదు, జీవన చర్యలు లేవు, చైతన్యం లేదు. కొన్నాళ్లకు దాన్ని తిరిగి ఆకు మీద ఉంచితే వెంటనే బతికి చుట్ట పీల్చడం ప్రారంభించి లటక్కున ఒక జీవకణం. అంటే ఇక్కడ ఆకు అనేది అనేక జీవకణాలతో తయారైనదే కదా అని అనిపిస్తుందా లేదా? ఇక ఒక జీవకణం లోపలికి పోయే కొలది కొంతసేపటికి ఆ ఒక్కటి దాదాపు 300 క్రోమోసోములుగా మారి కణకవచాన్ని వ్రద్దలు చేసుకుని బయటకు వస్తుంది. ఈ 300 క్రోమోసోములు తిరిగి 300 జీవకణాల్లోనికి పోయి ఒక్కొక్కటి తిరిగి 300 చొప్పున 300 × 300 ఎంత, 90,000 జీవులు మరలా బయటకు వస్తాయట. అవే ఏంటంటే వైరస్లు. అర్థమైందా? వైరస్లు ఏ విధంగా వస్తాయంటే దాని కథ ఇదే. మరి ఇవి జీవిలా జీవించగలవు, జాయిలా అంటే నిర్జీవిలా ఎన్నాళ్లైనా అలాగే పడి ఉండగలవు. అందుకే ఈ వైరస్లను జీవులకు నిర్జీవులకు మధ్య దశగా భావిస్తారు. ఇక మొట్టమొదటిగా సైకిల్ కనిపెట్టినప్పుడు కాళ్ళు నేలకు ఆనగలిగిన వాడే సైకిల్పై ప్రయాణం చేయగలిగేవాడు అని అన్నారు. మరి ఎందుకంటే ఆ సైకిల్కి చైన్ గాని, ట్రీఫిల్ గాని, గేర్ వీల్ గాని లేదు. అవునా? కాళ్లతో నేలపై నెట్టుకుంటూ పోవడమే. అందుకే కాళ్ళు నేలపై ఆనని వాళ్ళు తొక్కగలిగేవారే కాదు. అలాగే తొలిజీవికి కూడా శక్తిని ఎక్కువగా నిల్వ చేసుకునే సామాగ్రి లేదు. అప్పుడు ఈ వైరస్లు ఇప్పుడు పరాన్న జీవులుగా ఉన్నాయి, కాని తొలినాడు మాత్రం స్వల్ప స్వయం పోషకాలుగానే ఉండేవి. అంటే సేంద్రియ పదార్థాల మీదే జీవనాన్ని కొనసాగించాను.

ఇక ఒక గాజు బుడ్డిలో మీథేన్ అంటే సిహెచ్ ఫోర్, నీటి ఆవిరి H2O, అమ్మోనియా అంటే NH3 ఈ మిశ్రమాన్ని తీసుకుని ఈ మిశ్రమం పైకి విద్యుత్ ప్రసారం ఒక వారం రోజుల పాటు అడపాదడప ప్రసారం చేసి చూస్తే ఆ గాజు బుడ్డిలో ప్రాథమిక జీవాణువులైన కార్బనోదకాలు, అమినో ఆమ్లాలు తయారై ఉంటాయి. అంటే జీవ నిర్మాణానికి కావలసిన ముడి పదార్థం జనించిందన్నమాట. ఇలా భూమిపై తొలినాటి వాతావరణాన్ని ఒక గాజు కుప్పిలో సృష్టించి జీవాన్ని సృష్టించాడు మిల్లర్ అనే అమెరికా శాస్త్రవేత్త. ఇది 1953లో ఒక ప్రయోగం చేయడం ద్వారా దీన్ని నిరూపించగలిగాడు. ఫ్రెండ్స్, మరి ఇంతవరకు ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మంచి మంచి విషయాలు, మీ అందరికీ తెలియని విషయాలు ఈనాటి మన కార్యక్రమం ద్వారా తెలుసుకున్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మరికొన్ని విషయాలతో మీ ముందు ఉంటుంది మీ శృతి.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే నేహ. ఈ రోజైతే అది సంగతి అనే ప్రోగ్రామ్ కు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసానండి. మరి ఆ టాపిక్ ఏంటో, ఆ కబుర్లు ఏంటో తెలుసుకోవాలనుందా? అవన్నీ తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. సముద్ర తీరాన్ని తాకే అలల్ని, పచ్చని ప్రదేశాలని ఎంతసేపు చూసినా తనివి తీరవు. ఒకేసారి ఆ రెండింటినీ చూశారంటే ఎంత బాగుంటుందో కదా. ముంబై మహానగరంలోని బృహన్ బొంబాయి కార్పొరేషన్ మాత్రం అందుకు అవకాశం కల్పించింది. సముద్ర తీరాన్ని ఆనుకొని ఉన్న ఓ అడవిపైన నడుస్తూ అలల అందాల్ని ఆస్వాదించే ఏర్పాట్లను చేసింది. అందుకోసం దాదాపు కిలోమీటర్ పొడవున నిర్మించిన స్కైవాక్ వంతెనపై నడుస్తుంటే ఒకవైపు సముద్రగాలులు కితకితలు పెడుతుంటాయి, మరోవైపు పక్షుల కిలకిలా రావాలు శ్రావ్యంగా చెవులను తాకుతుంటాయి. చెక్కతో నిర్మించిన ఈ స్కైవాక్ రహదారి మధ్యలో అక్కడక్కడ పారదర్శకంగా కనిపించే అద్దాలను ఆ పరిసరాలను మరింత అందంగా చూపిస్తాయి. కాంక్రీట్ నిర్మాణాలకు దూరంగా ఆహ్లాదాన్ని పంచే ఇలాంటి ప్రదేశాల్లో కాసేపు గడిపినా మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది కదా. విన్నారు కదా లిజనర్స్, మీకోసం మరో బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఏ స్కూల్లో అయినా మగపిల్లలు యూనిఫామ్గా ప్యాంటు చొక్కా వేసుకుంటే ఆడపిల్లలు స్కర్ట్లు లాంటివి ధరిస్తారు. కేరళలోని కొన్ని స్కూళ్ళకు వెళితే అమ్మాయిలు అబ్బాయిలు ఒకే రకం యూనిఫామ్ వేసుకుంటారు. ప్రైమరీ స్కూల్లో చదివే ఆడపిల్లలు 3x4 ప్యాంట్లు, ప్రాథమిక పాఠశాలకు వెళ్లే వాళ్ళు ఫుల్ ప్యాంట్లు చొక్కాలతో కనిపిస్తారు. అలాగని అదేమి ప్రభుత్వం పెట్టిన నియమం కాదు. కొన్నాళ్ళ క్రితం కేరళలోని ఒక ప్రాథమిక పాఠశాల చేసిన ఆలోచన అది. ఆడమ్మగా సమానమని బడిస్థాయి నుంచే పాఠాలు చెప్పడం అవసరమని భావించి ఆడపిల్లలు కూడా ప్యాంట్లు చొక్కా ధరించేలా నిబంధన పెట్టి ఆచరణలోకి తీసుకొచ్చింది.

ఈ స్కూల్ తల్లిదండ్రులు కూడా సమర్థించడంతో మిగతా ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లు కూడా ఆ బాటలోనే నడవడం మొదలుపెట్టాయి. దీనికి తోడు ప్రభుత్వం కూడా లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తూ అందుకు సంబంధించిన పాఠ్యాంశాలను సిలబస్ లో భాగం చేయడం విశేషం. విన్నారు కదా లిజనర్స్, ఇప్పుడు మీకోసం మరో బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఫేస్బుక్ లో పరిచయం లేని వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారా? ఫోటోలు చూసి మోసపోకండి. స్క్రీన్ వెనుక ఉన్నది ఎవరో మీకు తెలియదు.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ల వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్

0: రంగానికి కావలసిన హైయర్ కేబీయూపీఎస్ లు మా వద్ద లభించును.
1: ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినాస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును.
0: వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్,
1: ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఈ రోజుల్లో రూపాయికి ఏమొస్తుందంటే చెప్పడం కష్టమే అంటారా? అయితే పూణేలోని రికా కెఫేలో మాత్రం రూపాయికే పిజ్జా ఇస్తున్నారు. వందలకు వందలు ఖర్చు పెడితే గానీ పిజ్జా కొనలేం. అలాంటిది రూపాయికే ఎలా ఇస్తున్నారబ్బా అనిపిస్తుంది కదా. గారే లేదా వడా సైజులో ఉంటుంది ఈ కెఫేలోని రూపాయికే దొరికే పిజ్జా. అలాగని ఎవరికి పడితే వాళ్ళకి వీటిని ఇవ్వరు. పేద పిల్లల కోసమే తయారు చేసిన తమ కెఫేలోను, ఇంకా స్కూళ్ళు మురికివాడల వద్ద విక్రయిస్తుంది రికా కెఫే యాజమాన్యం. పిజ్జా తినాలనుకున్న ప్రతి ఒక్కరూ ఎక్కువ మొత్తంలో డబ్బు వెచ్చించి వీటిని కొనక్కర్లేదు. కేవలం అలాంటి వాళ్ళకి రుచి చూపించాలనే ఎలాంటి లాభాపేక్ష లేకుండా 6 ఏళ్లలో దాదాపు 800,000 బటన్ పిజ్జాలను విక్రయించిన రికా కెఫే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కడం విశేషం. విన్నారు కదా లిజనర్స్, ఇప్పుడు మీకోసం మరో బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఎక్కడైనా పంటలు నేల మీద సాగు చేస్తారు. గుజరాత్లోని తాపీ జిల్లాలో రైతులు మాత్రం పొలాల్లోకి వెళ్లాలంటే పడవలు ఉండాల్సింది. అలాగని వాళ్ళేమి చేపల చెరువులు వేయలేదు, హైడ్రోపోనిక్ విధానంలో సాగు చేయట్లేదు. జొన్న, చెరుకు, జున్నుగడ్డి వంటివే పండిస్తున్నారు. అందుకు కారణం ఆ జిల్లాల్లో ప్రవహించే తాపీ నది పరివాహక ప్రాంతంలో దాదాపు 100 కిలోమీటర్ల మేర వ్యవసాయ భూమి ఉంది. వర్షాకాలం నదిలో నీరు పెరిగి పొలాలు మునిగిపోతాయి. దాంతో రైతులు పంటలు వేయలేక నష్టపోవడంతో శాస్త్రవేత్తలు వరదని తట్టుకునే వంగడాలు అందించి వారికి సాగు చేయిస్తున్నారు. అలా రైతులంతా మే, జూన్ మొదటి వారంలోనే విత్తనాలు నాటుతారు. ఆగస్టులో పంట పక్వానికి వచ్చే సమయానికి అక్కడ వరదలు సహజం. దాంతో వరద నీటిలోనే పడవలు వేసుకుని వెళ్ళి పంటను ఇంటికి తెచ్చుకుంటారు రైతులు. ఈ సాగు వల్ల కాస్త ఉత్పత్తి తగ్గినా ఎంతో కొంత పంట చేతికి రావడంతో తాపీ జిల్లాలోని దాదాపు 50 గ్రామాల్లోని రైతులు నీటిలో పంటని నమ్ముకుని జీవిస్తున్నారు. విన్నారు కదా లిజనర్స్, ఇది ఇవాల్టి అది సంగతి ప్రోగ్రామ్. రేపు ఇదే సమయానికి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే నేహా.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే కీర్తినైతే వచ్చేసానండి. ఇంకా మీరు నాతో మాట్లాడాలి, ఇంకా మంచి మంచి సాంగ్స్ వినాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం? మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఈలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తా. Until then, stay tuned to Radio Vishnu 90.4.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
5: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
4: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
5: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
6: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1, సెల్ నంబర్ 6304327391.

0: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మాస్ టైం పాస్. సో ఈరోజు మరి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం. శుభోదయం, శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? వెంకటేష్ గారు, నేను చాలా బాగున్నానండి, మీరెలా ఉన్నారు?
1: మేము ఆనందంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. మరి ఏంటి అంటారు, ఇంకా ఎక్సలెంట్ కూడా ఉన్నాం మేడం. మీ పేరు తెలుసుకోవచ్చా మేడం?
0: కీర్తి అండి.
1: కీర్తి, వెరీ ఎక్సలెంట్ కీర్తి గారు. మీరు షో బాగా చేస్తారు మేడం. మేము ఇంత ముందు మనం చాలా సార్లు మాట్లాడినా.
0: థ్యాంక్ యూ అండి.
1: అయితే నేను చాలా నెలల తర్వాత మీ షోకు పాల్గొంటున్నా మేడం.
0: అవునండి, అదే ఈ మధ్య రాలేదు, మళ్ళీ ఈ రోజే ఇస్తున్నా. అంటే చాలా గ్యాప్ తర్వాత లైవ్ ఇస్తున్నా. మీరే నా ఫస్ట్ కాలర్ మళ్ళీ. ఓకే అండి. మరి రోజు మహేష్ బాబు బర్త్డే కదా? అవునండి. మరి ఆయన మూవీస్ లో మీకు ఇష్టమైన మూవీ ఏంటి?
1: మస్తు ఉన్నాయి మేడం. మా ప్రిన్స్ మహేష్ బాబు అంటే మా అబ్బాయి మహేష్ బాబు లైక్ చేశాను మేడం.
0: అవునండి, నాకు కూడా మహేష్ బాబు అంటే చాలా.
1: సీతమ్మ శ్రీరామ, అదే సీతమ్మ వాకిట్లో తిరుమల చెట్టు, యువరాజు, పోకిరి, సినిమాలు ఉన్నాయి మేడం.
0: వాళ్ళ డాడీ
1: సినిమాలు కూడా బాగున్నాయి మేడం, చాలా సూపర్ అయితే మేడం. ఆయనకు విషయం తెలియజేస్తున్నాను మేడం, మహేష్ బాబు తెలియజేస్తూ. అయితే నేను కోరుకున్న మూడు యువరాజు లో ఒక పాట ఏంటి మేడం?
0: ఆ మూవీ నుండి సాంగ్ ఏంటండి?
1: గుర్తులేదు మేడం, ఏదన్నా అండి. అయితే ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా మేడం.
0: చెప్పండి.
1: అయితే మా ఫ్రెండ్, మా 10th క్లాస్ ఫ్రెండ్, మన కృష్ణ ఫేవరెట్, ఆయన మహేష్ బాబు ఫేవరెట్ మేడం. సిరాజుద్దీన్ అంటారు, హైదరాబాద్ లో ఉంటాడు. ఆయన ప్రత్యేకంగా నాకు ఈరోజు చేయమన్నాడు మేడం. మీ స్టూడియో చేసి ఎట్లా చేసి మహేష్ బాబు డిలికేట్ చేసి ఆయనకు ఈ పాట డిలికేట్ చేస్తున్నా మేడం. మన సిరాజుద్దీన్ గారు హైదరాబాద్ ఉంటాడు.
0: ఓకే అండి, తప్పకుండా.
1: ఆయన సూపర్ స్టార్ ఫ్యాన్స్ మేడం.
0: అవునా అండి?
1: మేడం
0: తప్పకుండా. మీరు అడిగిన వారికి సాంగ్ ని డెడికేట్ చేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: సో టెల్ మీ అబౌట్ హిమ్.
3: నిజంగా వినాలుందా?
2: కమ్ ఆన్, వాట్స్ హి రియల్లీ లైక్?
3: మరి వినైతే

0: ఓకే లిజనర్స్, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే అండి. నమస్తే.
0: నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: నా పేరు బుడ్డేటి జగన్నాథరావు. మాది విశాఖపట్నం జిల్లా చింతల అగ్రహారం.
0: జగన్నాథరావు గారు ఎలా ఉన్నారండి?
1: నేను బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు?
0: నేను చాలా బాగున్నానండి. మరి రోజు టాపిక్ ఏంటో విన్నారా?
1: టాపిక్ మహేష్ బాబు గురించి అడిగారు.
0: మహేష్ బాబు గారి పుట్టినరోజు కదండి ఈ రోజు.
1: మహేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి.
0: ఓకే అండి, తప్పకుండా.
1: దాదాపు ఎందుకంటే కుర్రవాళ్ళు కదమ్మా, ఈ యువతరం అంతా ఏ చిత్రమైనా ఆదరిస్తారు.
0: అవునండి, అవును.
1: చాలా బాగానే ఉంటాయి ఆయన డైలాగ్ డెలివరీ, అది బాగుంటుంది.
0: మీకు ఇష్టమైన మూవీ ఏంటండి మహేష్ బాబు గారిది?
1: నాకు ఇష్టమైంది ఈ ఇది మురారి.
0: బాగుంటదండి మూవీ చాలా.
1: మురారి పాటలు అన్ని బాగానే ఉంటాయి.
0: అవునండి, అన్ని హిట్ సాంగ్స్.
1: ప్రతిదీ చాలా హ్యాపీగా ఉంటది, ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. పిక్చర్ అంతా కూడా కుటుంబ కథ కూడా బాగానే ఉంటది అందులో.
0: అవునండి.
1: అలాగే సీతమ్మ వాకిట్లో, సిరిమల్లి చెట్టులో, వెంకటేష్ తను, మరి వీళ్ళందరూ బాండింగ్ బాగుంటుంది అనమాట. బ్రదర్స్ గా డైలాగ్స్ అవి కూడాను.
0: అవునండి.
1: అయితే ఈ రోజు నాకు మీ దగ్గర జీవితం సినిమా ఉందమ్మా. జీవితం సినిమాలో ఇక్కడే కలుసుకున్నాము, ఎప్పుడో కలుసుకున్నాము అని ఒక పాట ఉంటుంది.
0: ఓకే అండి.
1: ఉంటే పర్వాలేదు, లేదంటే వేరే చిత్రాన్ని అడుగుతాను నేను.
0: ఉందండి. ఉంది.
1: ఉందమ్మా. ఈ పాటని మా గ్రామానికి దగ్గరలో చీమలాపల్లి అనే ఒక గ్రామం ఉంది, అక్కడ మంచి పాటల అభిమాని అనమాట. ఆయనకి చాలా ఇష్టం. ఆయన లింగలక్ష్మి, నెక్స్ట్ సత్యనారాయణ మూర్తి దంపతులు అనమాట. వాళ్ళిద్దరికి కూడా ఈ పాటని డెడికేట్ చేస్తున్నానమ్మా.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు అడిగిన వారిద్దరికి సాంగ్ ని డెడికేట్ చేస్తూ, మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామము అనంతపూర్ జిల్లా మేడం గారు.
0: ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం. మీరు కొత్తగా వచ్చిన ఎట్ట మేడం గారు?
0: లేదండి, లైవ్ ఇచ్చాను చాలా, అంటే ఈ మధ్య ఇవ్వలేదు.
1: అదే అదే మేడం గారు, మొదటి కాలం నాకే కావడం మేడం గారు. మీరు?
0: బాగున్నానండి, చాలా బాగున్నాను.
1: ఓకే, ఛాలెంజ్ చిత్రం మేడం గారు?
0: ఏ మూవీ అండి?
1: ఛాలెంజ్.
0: ఆ మూవీ నుండి
1: నందవదన, నందవదన, సింధువదన.
0: ఓకే అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: వినే వాళ్ళందరికీ మేడం గారు.
0: ఓకే అండి, తప్పకుండా.
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: ఏంటండి?
1: కృతజ్ఞత వందనాలు.
0: ఓకే అండి,
1: ఉంటా మేడం గారు.
0: ఓకే అండి, మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ಮಧುವದನ ಕುಂದರದನ ಮಂದ ಗಮನ ಮಧುರ ವಚನ ಗಗನ ಜಗನ ಸೊಗಸುಲಲನವೇ.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
2: హలో.
1: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
2: నేను, నా పేరు మణికంఠరాజు అండి.
1: మణికంఠరాజు గారు ఎలా ఉన్నారండి?
2: బాగున్నాను మేడం గారు.
1: మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
2: తెలుసండి.
1: మహేష్ బాబు గారి బర్త్డే కదా.
2: అవునండి.
1: అంటే డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం పక్కకు వస్తారా అండి?
2: అదే, ఇక్కడ బీవరాజ్ పార్క్ లో ఉన్నాను అండి, అది వినిపిస్తుంది అన్నమాట.
1: ఆహా, ఓకే, కొంచెం ఓకే అండి. మీకు ఇష్టమైన
2: చాలా బాగుంటుంది అండి.
1: థ్యాంక్స్ అండి. మరి మహేష్ బాబు గారి మూవీస్ లో మీకు ఇష్టమైన మూవీ ఏంటి?
2: నాకంటే ఒక్కడంటే ఇష్టం అండి.
1: అవునా అండి?
2: అవునండి.
1: మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారండి? ఓకే అండి, తప్పకుండా. ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
2: చెప్పాలండి.
1: చెప్పండి.
2: ఈశ్వరి, అంత కోపంగా చూడకో.
1: ఓకే అండి, మీరు అడిగిన వారికి సాంగ్ ని డెడికేట్ చేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపిరూట్, భీమవరం.
0: ఫోన్ 0881-6237-9623-7295. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: ఓకే లిజనర్స్, మరి మనం నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
3: హలో, హలో,
2: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం మేడం.
2: నమస్తే అండి.
3: మనం కర్నూలు జిల్లా

0: ఆస్పూరి మండలం తంగరడన గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
1: హరినాథ్ రెడ్డి గారు, నేను చాలా బాగున్నా అండి, మీరెలా ఉన్నారు?
0: బాగున్నా మేడం. నిన్న సాయంత్రం కూడా వర్షం బాగానే పడింది, సంతోషంగా ఉన్నాము.
1: ఓకే అండి, మరి ఈరోజు
0: మేడం మీకు, డైరెక్టర్ గారికి, విజయ మేడం గారికి, స్టాఫ్ అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు మేడం.
1: నమస్కారం అండి.
0: ఈరోజు అంటే మహేష్ బాబు పుట్టినరోజు మేడం.
1: అవునండి.
0: ఆయన నటించిన సినిమాలు అంటే అన్ని బాగున్నాయి మేడం. శ్రీమంతుడు సినిమా బాగుంది, నాకు నచ్చిన సినిమా అంటే. ఎందుకంటే అలాంటి శ్రీమంతులు ఊరికొకరు ఉంటారు మేడం. ఏదో గుర్తింపుగా ఒక నాలుగు తరాలకు గుర్తుండే పని ఏదో ఒకటి చేసినా కూడా మేడం అందరికి గుర్తింపు ఉంటుందని నా కోరిక
1: మేడం.
0: అలాగే ముందుకొచ్చి చేయాలి మేడం. అలాగే ఈరోజు రేలింగ నరసింహారావు కూడా పుట్టినరోజు మేడం.
1: అవునండి.
0: బాయ్ బజార్ నుంచి ఓహో సుందరి నీ వంటి దివ్య స్వరూప అనే పాట ఉంటది మేడం. మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వింటున్న అందరి కోసం మేడం. ఎందుకంటే రేలింగ యాక్షన్ మరవలేం మేడం, నడక గాని, యాక్షన్ గాని, చూపు గాని.
1: అవునండి, బాగుంటది ఆ మూవీ.
0: నాకు చాలా ఇష్టం మేడం అప్పుడు సినిమాలు అంటే.
1: అవునండి.
0: ఏమిటి కొత్త సినిమాలు నేను చూడను మేడం.
1: ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వింటున్న అందరి కోసం మేడం ఈ పాట కూడా. ధన్యవాదాలు మేడం.
1: ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీరు అడిగిన వారందరికీ సాంగ్ ని డెడికేట్ చేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: సుందరిని వంటి దివ్య స్వరూపము ఎంతెందు వెదకినలేదు కదా, ఎంతెందు వెదకినలేదు.

నాకు చేరిన పతినే కదా. పెద్దలున్నారంటూ హద్దులెందుకే రమణి, వద్దకు చేరిన పతినే కదా, నీ ముద్దు ముచ్చటలింక నావే కదా.

0: సుందరి, సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
2: నమస్తే మేడం గారు.
1: నమస్తే అండి. ఎక్కడ ఉన్నారండి? అంటే కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, కొంచెం పక్కకు వస్తారా అండి?
2: లేదు మేడం, బయట ఉన్నాను. అంటే డిస్టర్బెన్స్ లేదు. హలో.
1: అంటే టక్ టక్ అన్నట్టుగా సౌండ్ వస్తుంది.
2: అయితే ఏదో లైన్ ప్రాబ్లం మేడం గారు. అయితే
1: ఓకే అండి. మరి ఈరోజు టాపిక్ విన్నారా?
2: విన్నాను. మహేష్ బాబు గారు పుట్టినరోజు కదండి.
1: అవునండి. మరి మీకు ఇష్టమైన మూవీ ఏంటి?
2: శుభాకాంక్షలు తెలియచేస్తూ. హలో.
1: చెప్పండి.
2: అదే మహర్షి సినిమా బాగుంటది, పాపదు బాగుంటది, మహేష్ బాబు గారి సినిమాలు అన్ని బాగుంటాయండి.
1: అవునండి. మరి ఏ సాంగ్ వినాలనుకుంటున్నారండి?
2: మహర్షి సినిమాలో పాల పెట్టెలో సాంగ్ ఉంటుంది కదండి.
1: ఓకే అండి, తప్పకుండా. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
2: మా అన్నయ్య గారు, బండారు తిరుమతి గుప్త గారు, పాలెం పోలయ్య గారు, మా నిత్యాలరావు గారు, ఉల్లిపాటి వెంకటేష్ గారు.

ఓకే అండి, తప్పకుండా. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా, మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, కీర్తి బంగారు తల్లి.
0: హలో అండి, ఎలా ఉన్నారు?
1: నమస్తే అమ్మా. కీర్తి బంగారు తల్లి, నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. శుభ సాయంత్రం అమ్మా.
0: త్రిమూర్తులు గుప్తా గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా అమ్మా. మీరు ఎలా ఉన్నారు? ఛానల్ అయింది, మీరు లైవ్ చేస్తే నాకు ఛానల్ అనిపిస్తుంది.
0: అవునండి, నేను చాలా బాగున్నానండి, మీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా అండి.
1: చాలా సంతోషం, ధన్యవాదాలు. మీరు కూడా అస్తమానం వస్తూ ఉండాలని కోరుకుంటున్నాను నేను.
0: ఇక నుండి ఖచ్చితంగా వస్తూ ఉంటానండి.
1: ఓకే కిట్టు తల్లి,
0: మొన్నటి వరకు ఎగ్జామ్స్ అండి, అందుకే రాలేదు.
1: హలో.
0: మొన్నటి వరకు ఎగ్జామ్స్ అండి, అందుకే రావడం కుదరలేదు.
1: అదేంటి, మరి మీ కొలీగ్స్ కూడా ఉంటాయి కదా ఎగ్జామ్స్, వాళ్ళు వస్తున్నారు?
0: అంటే మాకు సీనియర్ వాళ్ళకి మాకు ఒకేలా ఉండవండి, అందుకని.
1: ఓహో, వాళ్ళ టైం టేబుల్ వేరు, మీ టైం టేబుల్ వేరండి.
0: అవునండి.
1: ఓకే అమ్మా, పుట్టినరోజు సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి.
0: తప్పకుండా అండి.
1: నాకు వారి సినిమాల్లో మన కొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారు అన్నట్టు కృష్ణవంశీగా డైరెక్షన్ లో వచ్చేటువంటి మొరారి సినిమా ఇష్టం అండి.
0: అవునండి, మూవీ చాలా బాగుంటది, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది.
1: అవునండి, ఎందుకంటే కృష్ణవంశీ గారు మీరు కనిపెట్టారో లేదో కానీ అందరికి తెలిసిన విషయమే, దాదాపు ఆయన ఏ సినిమాలో సరే వస్తాం తారాగణం ఎక్కువ పెట్టుకుంటారు.

0: కుటుంబ సభ్యుల్ని కుటుంబాలను చేస్తారు, కుటుంబ సభ్యుల్ని యాక్టర్స్ ఎక్కువ పెడతారు ఆయన.
1: అవునండి, అలాంటి మూవీస్ బాగుంటాయి.
0: కుటుంబ నేపథ్యంలో ఉంటదండి కుటుంబ కథ. తర్వాత చాలా మంది క్యాస్ట్ ఉంటారండి, ఎన్నో రకాల పాత్రలు పెడతారు. ఇప్పుడు మొరార్లో చూసారా, ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎంత మంది ఉంటారంటే అంతమంది ఉంటారండి తారాగణం.
1: అవునండి అవును.
0: అలాగే ఇంతకు ముందు వచ్చిన సినిమాలు నిన్నే పెళ్ళాడతాయి కాదు, ఈ తర్వాత వచ్చిన సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. వారి సినిమాలు ఏ సినిమా తీసుకున్నా సరే చాలా ఎక్కువ మంది తారాగణంతో చాలా మన అందరినీ అలరిస్తూ ఉంటారండి వారి సినిమాలు. అందుకని వారి డైరెక్షన్ లో వచ్చే మొరారి సినిమా అంటే నాకు చాలా ఇష్టం అండి.
1: అవునండి.
0: తర్వాత అతడి సినిమా కూడా నాకు ఇష్టమే అండి, చాలా ఫన్నీగా ఉంటది, స్టోరీ ఉంటది, ఫన్నీగా ఉంటది. అంతకంటే ఎక్కువ నిజంగా కరెక్ట్ గా ఇంకో రకంగా చెప్పుకోవాలంటే వారు బాగున్నట్టుగా నటించిన సినిమాలు అంటే మా ఇంట్లో మా వారు అందరికి కూడా చాలా ఇష్టం అండి.
1: అవునండి.
0: ఆయన హీరోగా ఇష్టమే, అందరికీ ఇష్టమే, అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. కాకపోతే బాలనటుడిగా నటించినప్పుడు కూడా ఎంత ఎక్స్పీరియన్స్ గా నటించేవారు అండి ఆయన మహేష్ బాబు.
1: అవునండి, చిన్నప్పటి నుండి కూడా బాగా యాక్ట్ చేసేవారు.
0: అవునండి, వారి నాన్నగారి వారసత్వం అంటే వాళ్ళ నాన్నగారు పెద్ద హీరోగా తేరు మనసు సినిమాతో వచ్చారు. ఈయన చిన్నప్పుడు అయిపోయారండి, చిన్నప్పుడు సినిమాకి హీరో అయిపోయారు.
1: అవునండి.
0: కొడుకునిద్దరి కాపురం అని, బాలచంద్రుడు అవని, ఇంకోటి అవని, ఇంకోటి అవని, ముగ్గురు కొడుకులు అవని, బోల్డ్ సినిమాల్లో ఈయన చిన్నప్పుడే హీరో అయిపోయారండి మహేష్ బాబు గారు.
1: అవునండి.
0: నేను ఈ సందర్భంగా వారికి పుట్టినరోజు భాగం తెలియపరచుకుంటూ నేను బాలనటుడిగా వారు నటించిన చిత్రంలో ఒక ఎక్సలెంట్ సాంగ్ అడుగుతారు, ప్రసారం చేయండి.
1: ఏ సాంగ్ వినాలనుకుంటున్నారండి?
0: కొడుకుదిద్దిన కాపురం.
1: ఆ మూవీ నుండి
0: కొడుకుదిద్దిన కాపురం చిత్రంలో జానకి పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం రాజ్కోటి. హే మామ రే మామ, హే మామ రే మామ, హే మామ రే మామ, హే మామ రే మామ. గంపగింత గంపగింత దాకాడు పంటింది కొక్కు మామయ్య కొరడా చూడరా. ఆ పాట ఎందుకు పాడతారంటే మోహన్ బాబు గారు ఆయనకి మామయ్య అవుతారండి అందులోని.
1: అవునండి.
0: పాప వాళ్ళ అమ్మగారు విజయశాంతి గారిని, నెక్స్ట్ కృష్ణ గారిని విడిపోయేలా చేసి చాలా దుర్మార్గం చేస్తారు ఆయన పాత్రలోని. అందువల్ల ఆయన ఆడిస్తూ పాడిస్తూ కవ్విస్తూ ఇద్దరు ద్విపాత్ర అభినయం చేశారండి. అంత చిన్నప్పుడు ద్విపాత్ర అభినయం డబుల్ ఫోటో అండి, అందులో ఇద్దరు మహేష్ బాబులు ఉంటారు.
1: అవునండి, ఆ మూవీలో ఇద్దరు ఉంటారు కదా.
0: అటుగా చల్తే ఆ మహేష్ బాబు కొట్టేస్తారు, ఇటుగా చల్తే ఈ మహేష్ బాబు కొట్టేస్తారండి మోహన్ బాబు గారిని. చాలా ఫన్నీగా ఉంటది పాట, అది వేయండి. ఈ పాట మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారు, మీ మేడం గారు మా బంగారు తల్లి అయినటువంటి విజయ బంగారు తల్లి, తర్వాత మా చిట్టు తల్లి కీర్తి చిట్టు తల్లి, తర్వాత మా పిన్నమ్మ గారు బాబాయ్ గారు, నల్లమేలి వెంకటరెడ్డి గారు, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారు, తర్వాత మంచు శేషగిరిరావు గారు, శ్రీకాకుళం భాస్కర్ రావు గారు, బైపల్లి నాగేశ్వరరావు గారు, మస్తాన్ బాషా గారు, బండారు శంకరయ్య గారు, మన భీమవరంలో ఉంటున్నటువంటి మన మా పెన్నమ్మ గారు, బాబాయ్ గారి కోసం ప్రత్యేకించి నేను డెడికేట్ చేస్తున్నాను అండి ఈ పాట. ఎందుకంటే వారికి కూడా ఇలాంటి పాటలు చాలా ఇష్టమని నాతో అనడం జరిగిందండి.
1: ఓకే అండి, తప్పకుండా. మీరు అడిగిన వారందరికీ సాంగ్ని డెడికేట్ చేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నానండి, మీరెలా ఉన్నారు?
1: బాగున్నా మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: నాగరకం జిల్లా సాతాపు నుంచి నాగిశెట్టి మేడం.
0: నాగిశెట్టి గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం.
0: మరి ఈ రోజు టాపిక్ విన్నారా అండి?
1: విన్నారు మేడం, మహేష్ బాబుది మేడం.
0: మరి మీకు
1: మహర్షి అంటే మేము ఇష్టం మేడం.
0: ఆహా, అవునా అండి.
1: నేను కూడా 3 ఇయర్స్ నుంచి వినలే మేడం. లాస్ట్ మహర్షి సినిమా చూసినాం కదా, ఇంకా తర్వాత వినలే మేడం.
0: అవునండి, చాలా బాగుంటది మూవీ.
1: అవును మేడం, బాగానే ఉంది మేడం. మేడం జమీందార్ మేడం సినిమా పేరు.
0: ఆ మూవీ నుండి
1: ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను ఆ పాట మేడం.
0: ఓకే అండి, ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: సాతాపు నుంచి లక్ష్మణ్ నాయ శెట్టి అందరి కొరకు మేడం.
0: ఓకే అండి, తప్పకుండా.
1: వెరీ వెరీ థ్యాంక్స్ మేడం.
0: ఓకే అండి, మీరు అడిగిన వారందరికీ సాంగ్ ని డెడికేట్ చేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: నా పేరు అనుముల మోహన్ మేడం, అది మున్రాయి గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
0: మోహన్ గారు ఎలా ఉన్నారండి?
1: సూపర్ ఉన్నా మేడం, మీరు?
0: నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: మహేష్ బాబు బర్త్డే.
0: అవునండి. మరి మీకు మహేష్ బాబు మూవీస్లో ఏ మూవీ అంటే ఇష్టం?
1: ఆగడు.
0: ఆహా, మరి
1: అందులో నుంచి మేడం
0: మూవీ
1: నారి నారి అనే పాట ఉంటుంది మేడం, ఆ పాట.
0: ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మా కుటుంబ సభ్యులు సుభద్ర, రాజ్ కుమార్, రచన, మహిర, మన రేడియో వింటున్న శ్రోతలు అందరి కోసం మీకు వస్తుందండి.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, మరి మన లైవ్ టైం అయితే ఎండింగ్కి వచ్చేసిందండి. ఈ రోజు మన కాలర్స్ తో మంచిగా మాట్లాడేసాం, అలాగే మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం కదండి. మళ్ళీ తిరిగి రేపు ప్రసారమయ్యే మస్త్ టైంపాస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే కీర్తి.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన

ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడను. వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
2: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: మీ ఫోన్ పోయిందా? వెంటనే మీ సిమ్ కార్డును బ్లాక్ చేయండి మరియు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐ

0: FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు థీన్ మార్ విత్ మీ యూ ఆర్ జే శ్రీనిధి. మరి ఈ రోజు సూపర్ హిట్ తెలుగు హిందీ తమిళ సాంగ్స్ తో అయితే నేను వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ అన్ని విన్న ముందు లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్.

ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు తీన్మార్. నాగ చైతన్య అండ్ శృతి హాసన్ కలిసి నటించిన ప్రేమ మూవీలో ఎవరే సాంగ్ కి శ్రీమణి గారు లిరిక్స్ అందించగా రాజేష్ మురుగేసన్ గారు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అయిపోతుంది, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఓకే లిసనర్స్, ఒక మంచి మెలోడీ అయితే వినేశారు కదండి. మరి సిద్ధార్థ్ మల్హోత్రా అండ్ కత్రీనా కైఫ్ కలిసి నటించిన బార్ బార్ దేకో అనే మూవీలో కాలా చష్మా సాంగ్ కి అమ్రిక్ సింగ్ అండ్ కుమార్ గారు లిరిక్స్ అందించగా అమర్ అర్షి, బాద్షా, నేహా కక్కర్ గారు ఆలపించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: ఓకే లిసనర్స్, మరొక మంచి సూపర్ హిట్ హిందీ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి ఇప్పుడు మీకోసం ఒక పవర్ ప్యాకెట్ తమిళ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.

ఓకే లిసనర్స్, ఒక మంచి తమిళ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి వైష్ణవ్ తేజ్ అండ్ కృతి శెట్టి గారు కలిసి నటించిన ఉప్పునా మూవీలో నీకన్ను నీలి సముద్రం అనే సాంగ్ కి శ్రీమణి గారు లిరిక్స్ అందించగా దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అయిపోతుంది, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: ఓకే లిసనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేశారు కదండి. మరి విశాల్ శేఖర్ గారు మ్యూజిక్ డైరెక్షన్ చేసిన వార్ మూవీలో గుంగ్రో సాంగ్ కి కుమార్ గారు లిరిక్స్ అందించగా అజిత్ సింగ్ అండ్ శిల్పారావు గారు ఆల్పించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
3: భారత్ సర్కార్ కా లక్ష్య సోలర్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
2: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.
4: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషీ, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
5: మరి ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chechunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఓకే లిసనర్స్, ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి అల్లు అర్జున్ అండ్ పూజా హెగ్డే కలిసి నటించిన అలా వైకుంఠపురంలో మూవీలో బుట్టబొమ్మ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ అందించగా అర్మాన్ మాలిక్ గారు ఆలపించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అయిపోతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదండి, మరి షారుఖ్ ఖాన్ అండ్ కాజల్ కలిసి నటించిన దిల్ వాలే దులానియా లే జాయేంగే మూవీలో నుంచి తుజే దేఖా తో అనే సాంగ్ కి ఆనంద్ బక్షి గారు లిరిక్స్ అందించగా కుమార్ సాను గారు ఆలపించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: ఓకే లిసనర్స్, ఒక సూపర్ హిట్ హిందీ సాంగ్ అయితే వినేశారు కదండి, మరి ఇప్పుడు మీకోసం ఒక పవర్ ప్యాకెట్ తమిళ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: ఓకే లిసనర్స్, మరి ఈనాటి తీన్మార్ లో మంచి మంచి తెలుగు, హిందీ, తమిళ్ సూపర్ హిట్స్ అయితే వినేసాం కదండి. ఇలాగే రేపు ప్రసారం అయ్యే తీన్మార్ లో కలుసుకుందాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే శ్రీనిధి.
3: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు.

హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గెస్ట్ హౌస్ అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867424558.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.